ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 27వ రోజు.

శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి నిలయంలో సమయం 6:12 దాటి 10 సెకండ్లు అవుతుంది. నిన్నటి రోజు ఎలా గడిచింది ఇప్పుడు మన చేతుల్లో లేదు, కానీ ఈరోజు ఎలా ఉండాలి అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది. అందుకే ఈ మంగళవారం రోజు, అంటే మంగళవారము మనందరికీ తెలుసు ఆ ఆంజనేయ స్వామి యొక్క కరుణ కటాక్షాలు, కృపా కటాక్షాలు మనతో ఎప్పుడూ ఉంటాయని. మరి ఉదయాన్నే వినిపించే ఒక మంచి మాట మన ఆలోచనను మార్చొచ్చు. ఒక చిన్న ఆరోగ్యపు అలవాటు మన రోజును మార్చడానికి అవకాశం ఉంటుంది. మరి రుచికరమైన అల్పాహారం కబుర్లు కూడా ఉన్నాయి. ఇంకా బోలెడన్ని కబుర్లు మీకోసం నేను తీసుకొచ్చాను. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి శరత్.

రంగపుర విహార అంటూ ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారు ఆలపించిన ఒక మధురమైన భక్తి గీతాన్ని విన్నారు కదా. మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి వందనంలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే క్షేత్ర దర్శిని గురించి నేనైతే వివరిస్తాను. కొన్ని ఆలయాలకు వెళితే మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మరికొన్ని ఆలయాల వెనుక ఉన్న కథ వింటే భక్తితో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది మనకు. అలాంటి ఒక అద్భుతమైన హనుమాన్ క్షేత్రానికి ఈరోజు మనము క్షేత్రదర్శిని యాత్ర చేయబోతున్నామన్నమాట. మరి చుట్టూరా హిమాలయాల అందాలు, మేఘాలను తాకుతున్నట్లే ఉండే ఎత్తైన కొండలు, ఆ కొండపై కొలువయున్న ఆ భారీ విగ్రహమైన ఆంజనేయ స్వామి విగ్రహము, అంతేకాకుండా ఆ సంజీవని కోసము హనుమంతుడు చేసిన ప్రయాణంతో మనం చెప్పుకోబోయే ప్రాంతానికి సంబంధం ఉందని స్థానిక స్థల పురాణం అయితే చెబుతుంది. మరి ఆ ప్రాంతం గురించి చెప్పుకునే ముందు ఒక మధురమైన గీతాన్ని అయితే విన్నాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనమున్నాము వందనంలో. నేను మీ ఆర్జీ స్వాతి శరత్. మరి మనం మాట్లాడుకోబోతున్నాము హిమాచల్ ప్రదేశ్లోని అందమైన షిమ్లా నగరంలో జాకో కొండపై వెలసిన జాకో హనుమాన్ ఆలయం గురించి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము అంటే హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన షిమ్లాలోని జాకు కొండలపైన ఒక ప్రసిద్ధమైన ఆలయం ఉందన్నమాట. అక్కడ షిమ్లాలో అత్యంత ఎత్తైన ప్రదేశం అంటే అక్కడ కొండపై నుంచి హిమాలయ పర్వతాలు, షిమ్లా యొక్క పరిసరాలు ఎంతో అందంగా కనిపిస్తాయట. మరి ఇక్కడ స్థానిక స్థల పురాణం ఏం చెబుతుంది అని అంటే, రామాయణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడినప్పుడు ఆయన యొక్క ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన సంజీవనిని తీసుకురావడానికి మన హనుమంతుల వారు హిమాలయాల వైపు వెళ్తూ ఉన్నారన్నమాట. అయితే ఆ ప్రయాణంలో హనుమంతుల వారు కాసేపు జాకు కొండపై ఆగాడని భక్తుల యొక్క నమ్మకం. హిమాచల్ ప్రదేశ్ టూరిజం అధికారిక సమాచార ప్రకారం కూడా సంజీవని కోసం వెళ్తున్న హనుమంతుడు జాకో హిల్ వద్ద ఆగాడనే విశ్వాసాన్ని వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతారన్నమాట. అందుకే ఈ యొక్క ప్రాంతం నార్మల్గా కాకుండా అసాధారణమైన ప్రాంతంగా, అసాధారణమైన కొండగా వాళ్ళు రామాయణ గాథతో ముడిపడిన హనుమాన్ క్షేత్రంగా వాళ్ళు చెబుతారన్నమాట. మరి ఈ ఆలయం గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక మంచి భక్తి గీతాన్ని అయితే విందాం.

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆజే స్వాతి శరత్. మరి వందనంలో మనము క్షేత్ర దర్శినిలో హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన షిమ్లాలోని జాకు హనుమాన్ దేవక్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాము. మరి ఈ జాకు ఆలయాన్ని అధికారిక ప్రభుత్వం కూడా పురాతనమైన హనుమాన్ ప్రసిద్ధ క్షేత్రంగా కూడా పేర్కొనబడిందంట, చెప్పబడిందంట. అంటే అక్కడికి వెళ్ళిన వారిని ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఏంటి అని అంటే, మనకు బయట హనుమంతుల వారి యొక్క భారీ విగ్రహం, అంటే 108 అడుగుల ఎత్తు, సుమారు 33 మీటర్ల ఈ విగ్రహము కనిపిస్తుందన్నమాట. ఈ విగ్రహం 2010 సంవత్సరంలో అక్కడ ఆవిష్కరించబడి ఉంది అన్నమాట. అంతేకాకుండా ఈ ఆలయం అనేది కొండపైన ఉండటం వల్ల షిమ్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఈ భారీ కాషాయవర్ణ హనుమాన్ విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ కొండపైన ఎత్తు 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ కూడా హిమాలయాలు ఉన్నాయి అని అంటే, ఒక్కసారి ఆ ప్రాంతాన్ని గనక, ఆ దృశ్యాన్ని గనక మనం ఊహించుకున్నట్లయితే మనకు అర్థమైపోతుంది. హిమాలయాల చుట్టూ అంత భారీ విగ్రహము, కాషాయపు రంగుల జెండాలు, కాషాయపు రంగులో ఉండే దృశ్యాలు అక్కడ అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట మనకు. అంతేకాకుండా ఈ జాకు ఆలయం గురించి చెప్పేటప్పుడు హనుమంతుల వారి ఆలయం అంటే అక్కడ తప్పకుండా ఉంటాయి కోతులు. ఎస్, మరి ఆ కోతులు అక్కడ ఎందుకు ఉన్నాయి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం గీతం తర్వాత.

మనం మాట్లాడుకుంటున్నాము జాకు ఆలయం గురించి. మరి జాకు ఆలయం గురించి చెప్పేటప్పుడు అక్కడ కోతులను గురించి చెప్పకుండా ఉండలేమన్నమాట. ఏంటి అంటే అక్కడ ఆలయ పరిసరాల్లో కోతులు చాలా చాలా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఆంజనేయ స్వామి మందిరం అనగానే మనకు అక్కడ వానరులు ప్రత్యక్షమై ఉంటాయని మనము ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఎందుకు అనంటే అక్కడ టూరిజం కూడా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది అట. భక్తులు హనుమంత ంతుడితో వానరులకు ఉన్న అనుసంధాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడ మనకు ఆ ప్రదేశంలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. అంతేకాకుండా అక్కడికి వచ్చే ఉంటారు కదా ప్రయాణికులు కానీ సందర్శకులు కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క కళ్ళద్దాలు, ఫుడ్ ప్యాకెట్స్, మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్, ఏమైనా బ్యాగ్స్ ఇలాంటివన్నీ చాలా చాలా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని వాళ్ళు మరీ మరీ మరీ చెప్తారన్నమాట. ఎందుకు అనంటే వాటిని అవి లాక్కొని వెళ్ళిపోతాయి. అక్కడ అద్భుతమైన శక్తులు

ఉన్నాయని కూడా నమ్ముతారు. అంతేకాకుండా ఆ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహానికి రంగురంగుల వస్త్రాలు ఆభరణాలను అలంకరించి తలపైన వెండి గొడుగు కూడా ఉంటుందట. ఇక ఈ విగ్రహం పీఠంపై హనుమంతుని, యాకు మహర్షి పాదముద్రలు కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా భక్తులు అక్కడ హనుమంతునికి ప్రార్థనలు చేస్తూ పువ్వులు, పండ్లు, ముఖ్యంగా తమలపాకులని సమర్పిస్తూ ఉంటారు. ఇది యాకు యొక్క ఆలయం గురించి. మరి ఇంత చెప్పుకున్నాం కదా, ఆ హనుమంతుడి యొక్క హనుమాన్ చాలీసానైతే మనం విందాం.

వెల్కమ్ బ్యాక్. మీ అందరికి మరొక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది మీ ఆచే స్వాతి శరత్. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా. మరి స్టూడియో క్లాక్లో టైం 7 అవర్స్ క్రాస్ అయిపోయి, 6 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 7 అవర్స్ 7 మినిట్స్ అనమాట. మరి ఈ 7 o'clock అయ్యింది అని అంటే చాలు, మనకు గుర్తొచ్చేది ఫిట్నెస్. మరి మార్నింగ్ అంటే డివోషనల్ అయిపోయింది, దాని తరువాత మన హెల్త్ కోసం, మన బాడీ కోసం, మన ఫ్యూచర్ పర్పస్ కోసం మనమైతే కాస్తో మన గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఎందుకు అని అంటే మనం హ్యాపీగా, ఎనర్జెటిక్గా, ఇంకా హెల్దీగా ఉండడానికి అనమాట. మరి ఇవన్నీ ఉండాలి అని అంటే ఏం చేయాలి? వర్కౌటే చేయాలా, లేకపోతే ఇంకేం చేయాలి? వీటి గురించి మాట్లాడుకుందాము. ఇంకా బోల్డ్ అనే టాపిక్స్ ఉన్నాయి మీకోసం, సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ರೇನ್ಬೋ 101.9. ఎస్ మరి మన డే అనేది యాక్టివ్గా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే మార్నింగ్ కాస్త కోస్త వర్కౌట్ అయితే చాలా చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ బాడీ వార్మప్, స్ట్రెచ్చింగ్ ఇలాంటివన్నీ కాస్త చేసినట్లయితే డైలీ చేస్తూ చేస్తూ ఉంటే ఆ రిజల్ట్తో మీకే ఇంకా చేయాలి అని అనిపిస్తుంది అన్నమాట. దానితోపాటు డైటింగ్ కూడా స్టార్ట్ చేద్దామా, చాలా బాగుంది అన్న థాట్స్ కూడా ఇంకా

లేకపోతే ఇంకా వర్కౌట్లు ఇంకేవైనా చేద్దామా, కొత్తగా ట్రై చేద్దామా అన్న థాట్ కూడా మొదలైపోతుంది అన్నమాట. సో అంతేకాకుండా మనం నైట్ అంతా పడుకొని ఉంటాం కదా, మార్నింగ్ నిద్రలేవగానే కొంతమంది వాటర్ తాగుతూ ఉంటారు. అంటే బిఫోర్ బ్రషింగ్ అండ్ ఆఫ్టర్ బ్రషింగ్ వాటర్ ఇంటేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్, మనకు మామూలుగా అంటే వాటర్ కొంతమందికి తాగాలి అని అనిపించదు, బట్ బిఫోర్ బ్రషింగ్ అండ్ ఆఫ్టర్ బ్రషింగ్ వాటర్ తాగడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయట. సో దాన్ని మనం హ్యాబిచ్యుయేట్గా చేసుకుంటే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెబుతున్నారు నిపుణులు. మరి ఇంకా మాట్లాడుకుందాము, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా.

ఎస్ చెల్లి మూవీ నుంచి శ్రీనివాస్ గారు, టిమ్మీ అండ్ వాసు గారు పాడిన సూపర్ సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు వందనం వందనంలో. మనము 7 to 10 సెగ్మెంట్లో ఉన్నామన్నమాట. ఒక చిన్న ప్రశ్న ఇస్తాను, ఏంటి అని అంటే, మామూలుగా మనకు నిద్ర వస్తే ఏం చేస్తాము? కాసేపు అలా పడుకొని లేచేస్తామన్నమాట. కానీ కొంతమంది కాఫీ తాగుతారట. నిద్ర వచ్చినప్పుడు కాఫీ తాగడం ఏంటి? మరి కాఫీ తాగితే ఏం చేస్తారు? నిద్రపోకుండా అదేమన్నా పని చేస్తుందా అని డౌట్ రావచ్చు. ఎస్, దాని గురించి అయితే మాట్లాడుకుందాము. కాఫీ తాగండి, వెంటనే పడుకోండి కాసేపు అని చెబుతున్నారు నిపుణులు. ఇదేంటి అని అనుకుంటున్నారా? ఎస్, మరి కాఫీ తాగితే మామూలుగా అయితే నిద్రపోతుందన్నమాట. ఇక్కడ నేనేం చెప్తున్నాను, కాఫీ తాగండి, కాసేపు పడుకోండి. ఎస్, ఇదే ఈరోజు మన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అన్నమాట, కాఫీ న్యాప్. దీని పేరే కాఫీ న్యాప్. మరి కాఫీ ఇచ్చే అలర్ట్నెస్, పవర్ న్యాప్ ఇచ్చే చిన్న రెస్ట్, ఈ రెండింటిని కరెక్ట్ టైమింగ్స్లో కనుక కంబైన్ చేస్తే ఇంట్రెస్టింగ్ టెక్నిక్ అనేది అవుతుందట ఈ కాఫీ న్యాప్ అనేది. మరి దాని గురించి కొన్ని విషయాలు అయితే నేను చెప్పేస్తాను. మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయ్యా.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరి నిలయంలో సమయం 7:28 దాటి 30 సెకండ్లు అవుతుంది. మరి కాసేపట్లో బ్రాడ్కాస్ట్ ఏ డైలీ రిపోర్ట్ ప్రోగ్రామ్ అంది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్ 2026 ని వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: ఎస్, ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ అంటే కాఫీ అండ్ నాప్ గురించి చెప్పుకున్నాము అనుకునే లోపు ఏవేవో అయిపోయాయన్నమాట కదా. ఎస్, మరి కాఫీ తాగండి వెంటనే కాసేపు పడుకోండి అని చెబితే అదేంటి కాఫీ తాగి నిద్రపోవడం ఏంటి అని షాక్ అవుతాము. బట్ ఈ రెండింటిని సరైన టైమింగ్లో కంబైన్ చేస్తే కనుక ఇంట్రెస్టింగ్ టెక్నిక్ అవుతుందట. అది మరి కాఫీ నాప్ అసలు ఎలా పనిచేస్తుంది, ఎన్ని నిమిషాలు దీనికి నిద్రపోవాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఈ ఒక్క కాఫీ బ్రేక్లో తెలుసుకుందాము అని అనుకునే లోపు మనకు టైం కూడా అయిపోవచ్చింది, అంటే న్యూస్కి అనమాట. సో ఇక 5 మినిట్సే ఉంది కాబట్టి ఒక సూపర్ ట్రాక్, చిన్న కమర్షియల్ స్పాట్ వినేసి మనము ఒక సూపర్ ట్రాక్ అయితే వినేసి న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఈ కాఫీ అండ్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈలోపు చిన్న కాఫీ బ్రేక్ లాంటిది, అంటే ఒక సాంగ్ బ్రేక్ లాంటిది అయితే తీసేసుకుందాం. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచి స్వాతి శరత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in

వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, వెన్నెల సినిమా నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మరి స్టూడియో క్లాక్లో టైమ్ 7 అవర్స్ క్రాస్ అయిపోయి, 59 మినిట్స్ క్రాస్ అయిపోయి, 50 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలను వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సనత్ నగర్ టిమ్స్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించారు. టిమ్స్ బి బ్లాక్లో ఓపీడీ రిజిస్ట్రేషన్ వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు తీసుకోని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టిమ్స్కు వచ్చే రోగులకు ఆహారం, ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. ఉస్మానియా ఎల్బీ నగర్ ఆల్వాల్ టిమ్స్ వరంగల్ ఆసుపత్రి నిర్మాణాలను వేగవంతం చేసి 2020 డిసెంబర్ నాటికి 10,000 పడకలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జార్ఖండ్లో పరీక్షల అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2014 నుంచి నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొండగట్టు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఆయన ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో నిత్ సిటీ ప్రాజెక్టు పనుల కారణంగా ఈ వేళ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. 7 జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తారు. సుమారు 1,000 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం చేపట్టనున్నారు. సహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజ్ అవకతవకల దృష్ట్యా ఎన్టీఏలో సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చారు. 50 మందికి పైగా సిబ్బందిని తొలగించారు. 10 స్థానాల్లో నిపుణుల నియామకానికి కేంద్ర విద్యాశాఖ చర్యలు తీసుకుంది. 2026 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ను భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆరంభించారు. తన తొలి మ్యాచ్లో ఐర్లాండ్ షట్లర్ సోఫియా నోబల్ను ఓడించి సింధు 21-7, 21-11 వరుస గేమ్స్లో ఈజీగా నెగ్గి 2 రౌండ్కు క్వాలిఫై అయ్యారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగుల మాయం. మరి సూపర్ సూపర్గా మనమైతే మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా. స్టూడియో క్లాక్లో 8 అవర్స్ క్రాస్ అయిపోయి, 4 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి, అలా టైం అనేది ఫాస్ట్గా పరిగెడుతూ ఉందన్నమాట. మరి కాఫీ నాప్ అంటే కాఫీ తాగిన వెంటనే సుమారుగా ఒక 15-20 మినిట్స్ అలా పవర్ నాప్ తీసుకోవడం అన్నమాట. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది కదా. మరి సాధారణంగా నిద్ర రాకుండా ఉండడానికి మనమైతే కాఫీ తాగుతాం. మరి కాఫీ తాగిన వెంటనే నిద్రపోవడం ఏంటి అని అంటే అసలు కాన్సెప్ట్ ఇక్కడే ఉందన్నమాట. మనకు అలసేట, నిద్రమత్తు కలగడంలో ఎడోనోసిన్ అనే రసాయనం పాత్ర పోషిస్తుందట. మనం మేల్కొని ఉన్న సమయం పెరిగే కొద్దీ ఆ రసాయన ప్రభావం పెరిగి నిద్రమత్తు అనేది వస్తుంది. మరి కాఫీలో ఉండే కెఫైన్ మెదడులో ఆ రసాయనాన్ని రెస్పాన్స్ చేసుకోవడానికి ఒక బ్లాక్ చేయడం ద్వారా మరింత అలర్ట్గా అనిపించేందుకు ఇది సహాయపడుతుంది. కానీ మనం తాగే కెఫైన్ ఉంటుంది కదా, అది తాగిన వెంటనే ప్రభావం అయితే చూపించదట. మరి ఏం చేస్తుంది తెలుసుకునే ముందు ఒక చిన్న కమర్షియల్ స్పాట్ వినేసి, ఒక సూపర్ ట్రాక్ అయితే వినేసి తెలుసుకుందాం. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయ.
2: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్.

0: ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కాని ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగులమయం. నేను మీ ఆజీ స్వాతి శరత్. మరి కాఫీ ప్లస్ పవర్ నాప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈ కాఫీ ప్లస్ షార్ట్ నాప్ కాంబినేషన్ని కాఫీ నాప్ అంటారనమాట. ఎందుకు ఇది 15 to 20 minutes అంటే, నాప్ అంటేనే మనందరికీ తెలుసు చాలా తక్కువ, అంటే ఎక్కువసేపు తక్కువసేపు పడుకుంటామన్నమాట. మరి నాప్ కనుక ఎక్కువసేపు అలానే పడుకుంటే మనం తెలియకుండానే డీపర్ స్లీప్లోకి వెళ్ళిపోయి లేచిన వెంటనే కొంత మనకు గ్రాజీగా డ్రౌజీగా అనిపించి స్లీప్ ఇనర్షియా అనేది రావచ్చట. అందుకే కాఫీ నాప్ కాన్సెప్ట్లో షార్ట్ పవర్ నాప్నే మనకు కన్ఫర్మ్ చేశారనమాట. అంటే దీన్ని ఎప్పుడు యూజ్ చేయొచ్చు ఏంటి అని అంటే, మధ్యాహ్నం పూట మనకు కొన్ని కొన్ని టైమ్స్ బాగా నిద్రమత్తుగా ఉన్నప్పుడు లేదా కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు ఈ కాఫీ నాప్ని యూజ్ చేస్తారట. కొన్ని చిన్న పరిశోధనల్లో తేలింది ఏంటంటే, కెఫైన్ ప్లస్ షార్ట్ నాప్ రెండు కనుక కలిసినట్లయితే అలర్ట్నెస్ పర్ఫార్మెన్స్ విషయంలో కెఫైన్ లేదా నాప్ ఒక్కటే తీసుకోవడం అంటే మనకు చాలా చాలా సిచ్యువేషన్స్లో మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయట. అయితే ఒకటి మనము ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నమాట, కాఫీ నాప్ ఒక చిన్న ఎనర్జీ ట్రిక్ మాత్రమే అన్నమాట. ఇది మన బాడీని రీఛార్జ్ చేయడానికి యూజ్ చేసే చిన్న టెక్నిక్ లాంటిది. కాబట్టి ఎప్పుడైనా మనకి ఆఫీస్లో మీటింగ్స్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ ఏవైనా ఉన్నప్పుడు కాస్త కాఫీ తాగేసి ఒక 15 to 20 minutes కనుక రిలాక్స్ అయితే నెక్స్ట్ మనకి ఎనర్జీ అనేది చాలా చాలా ఉంటుందట. మరి ఆ టైంలో మనకు మీటింగ్ ఎప్పుడు అయిపోతుంది రా బాబు ఇలా అని అలా చూడకుండా కాఫీ ప్లస్ పవర్ నాప్ చేసినట్లయితే ఎనర్జీ లెవెల్స్ గెయిన్ అయ్యి కాన్సన్ట్రేషన్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంట. ఇది పవర్ నాప్ అనమాట, కాఫీ ప్లస్ పవర్ నాప్. మరి మనకు వాట్సాప్ మెసేజెస్ అయితే వచ్చాయి. బీవీ రావు గారు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అనేసి, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ పర్ణిక, మాన్వి, గౌతమి కూడా హ్యాపీ మార్నింగ్ అక్క అని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిక్కీ కూడా మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అని, థ్యాంక్ యూ అండి. ఎస్, మరి మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. దేవదాస్ మూవీ నుంచి కార్తీక్ గారు సుజాత పాడిన

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగుల మాయం. మరి స్టూడియో క్లాక్లో టైం 8 అవర్స్ క్రాస్ అయిపోయి, 20 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి, 50 సెకండ్స్ అవుతుంది. మరి 8 o'clock అయ్యిందంటే చాలు, మన వర్కౌట్ అంతా ఫినిష్ చేసుకొని ఈరోజు డిలీషియస్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుందాము, ఏం తింటే బాగుంటుంది, ఎంత హెల్దీగా చేసుకోవాలి, దాన్ని ఎంత టైం స్పాన్లో చేసుకోవాలి, లేకపోతే ఎంత క్విక్గా చేసుకోవాలి, ఎంత హెల్దీగా చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా. మనం బిఫోర్ డే గనక ప్రిపరేషన్స్ చేసుకుంటే అస్సలు హడావిడి ఉండదు, లేదు అంటే మాత్రం ఉంటుంది. ఆ హడావిడి ఇంకా అసలు ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట, అంత వర్ణనాతీతంగా ఉంటుంది ఆ హడావిడి. మరి ఒక మంచి అంటే మనం రెగ్యులర్గా చేసుకునే ఫుడ్స్ కాకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్కడైనా 5-star హోటల్స్కి, రెస్టారెంట్స్కి, లేకపోతే అబ్రాడ్ వెళ్ళినప్పుడు ప్యాన్ కేక్ అని వింటూ ఉంటాము ఈ పేరుని కదా. అసలు ఈ ప్యాన్ కేక్ అంటే ఏంటి, చాలా చాలా వింటూ ఉంటాము. అంటే కొంతమంది ఏమో స్వీట్గా ఉంటుంది, కొంతమంది ఏమో హార్డ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, చిన్న సర్కిల్లో ఉంటుందని ఇలా రకరకాలుగా దాన్ని వర్ణిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. బయటకి చూడడానికి గుండ్రంగా, లోపల సాఫ్ట్ సాఫ్ట్గా, పైన కొంచెం హనీ లేకపోతే ఫ్రూట్స్ నట్స్ వేసుకొని టేస్టీగా తినొచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు. ఇంకొంతమంది లేదు స్పైసీగా అక్కడ తినొచ్చు అని అంటూ ఉంటారు. అసలు ఈ ప్యాన్ కేక్ అంటే ఏంటి, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎక్కడెక్కడ దీన్ని వాడతారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. అండ్ ప్యాన్ కేక్ రెసిపీ కూడా నేను చెప్పేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ స్టే ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. 6 మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగుల మాయం. మరి సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా, మనం మాట్లాడుకుంటున్నాము ప్యాన్ కేక్ గురించి. మరి ప్యాన్ కేక్ అనగానే ప్యాన్ ప్లస్ కేక్ అంటే సింపుల్గా పెన్నం మీద వేసే కేక్ అని అనుకుంటారు. ఎస్ నిజమే, దట్స్ ట్రూ. ప్యాన్ మీద తయారయ్యేది కాబట్టి దానికి ప్యాన్ కేక్ అని వచ్చింది. మరి కేక్ అంటే అదొక పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది కదా, ఓవెన్లో బేక్ చేయడము, దాన్ని మళ్ళీ కాసేపు ఫ్రిజర్లో పెట్టడము, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. దానిలో డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు కదా అని డౌట్ వస్తుంది. మరి ఈ బ్యాటర్ని జస్ట్ పెంక వైపు చిన్న మనం ఏమంటాం, ఊతప్పం. ఎస్ రైట్ వర్డ్ ఇస్ ఊతప్పం. ఊతప్పం లాగా వేస్తే ఫ్లాట్గా ప్లఫీగా ఉంటుందన్నమాట, దాన్నే ప్యాన్ కేక్ అని అంటారు. ఈ ప్యాన్ కేక్ చాలా చాలా చాలా చాలా ఓల్డ్ డేస్ నుంచి ఉన్న ఫుడ్ రెసిపీ అన్నమాట. రోమన్స్, గ్రీక్స్ వాళ్ళ టైంలో ఫ్లోర్ బేస్డ్ ఫ్లాట్గా ఉండే ప్యాన్ కేక్స్ వాడుకుంటున్నట్లు, అంటే వాళ్ళు స్టార్ట్ చేసినట్లు మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది. ఎస్, మరి ఈ ప్యాన్ కేక్ గురించి ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే ఒకసారి వినేద్దాం.

ರೇನ್ಬೋ 101.9. ఎస్ మరి ఆంధ్రుడు మూవీ నుంచి చిత్రమ్మ గారు పాడిన సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా ప్యాన్ కేక్ గురించి మాట్లాడుకుంటున్నా. మరి ప్యాన్ కేక్ అనగానే అదేదో ఫ్లఫీ అమెరికన్ ప్యాన్ కేక్ లానే ఉంటుంది అని అనుకుంటారు. మరి ఈ ప్యాన్ కేక్ అనేది ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని అంటే, ఈ ప్యాన్ కేక్ చెప్పాను కదా గ్రీక్లో స్టార్ట్ అయ్యింది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చాలా ఓల్డ్ రెసిపీ అనమాట. అయితే ఈ ప్యాన్ కేక్ని యుఎస్ఏలో థిక్ ఫ్లఫీ ప్యాన్ కేక్స్ మామూలుగా బ్రేక్ఫాస్ట్ కోసం వాడతారు. మరి ఫ్రాన్స్లో అయితే కొంచెం పల్చగా ఉండే క్రిప్స్ లాగా వాడతారనమాట. ఇక ఇండియాలో మనందరికీ తెలుసు, ఇందాక చెప్పాను కదా దోశ లేకపోతే ఊతప్పం చిన్న చిన్న పోసుకొని మనము ప్యాన్ కేక్ అని దాంతో పోల్చుకుంటామన్నమాట. అయితే డిఫరెంట్ ప్లేసెస్లో ఇక జపాన్లోనేమో

చాలా థిక్గా ఐరిగా ఉండే సోఫిల్ ప్యాన్ కేక్స్ అక్కడ ఫేమస్ అనమాట. సో మామూలుగా పిలిచే పేరు ఒకటే, కానీ అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. కుకింగ్ స్టైల్ అనేది మారుతూ ఉంటుందన్నమాట ఈ ప్యాన్ కేక్ అనేది. సో ఇవాళ మనం ఒక మంచి ప్యాన్ కేక్ రెసిపీ గురించి అయితే మాట్లాడేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే ఓట్స్ అండ్ బనానా. ఓట్స్ ఏమో ఒక హాఫ్ కప్పు, బాగా పండిన బనానా అయితే దీనికి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. బనానా ఒకటి తీసుకోవాలి, ఆప్షనల్ అనమాట. ఎగ్ 1 or 2 ఎగ్ తీసుకోవచ్చు. మిల్క్ ఒక 1/4 కప్పు, దాన్ని అంటే కన్సిస్టెన్సీని బట్టి మిల్క్ యాడ్ చేసుకోవడానికి ఒక 1/4 కప్ అయితే యూజ్ అవుతుంది. సినామిన్ పౌడర్, బేకింగ్ పౌడర్ అండ్ చాప్డ్ ఆల్మండ్స్ లేకపోతే వాల్నట్స్ లేకపోతే రెండు కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం ఘీ లేదా బటర్ అనమాట, ఏదైనా సరే. ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, మరి ప్యాన్ కేక్స్ ఇంకా ఏవేవి చేసుకోవచ్చు, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. నువ్వు నేను ప్రేమ మూవీ నుంచి శ్రేయా ఘోషల్ గారు అండ్ నరేష్ అయ్యర్ గారు పాడిన ప్రీ

0: ఎస్, నువ్వు నేను ప్రేమ మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మనం మాట్లాడుకుంటున్నాము బనానా అండ్ ఓట్స్ ప్యాన్ కేక్ గురించి. ఎస్, ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను కదా, మళ్ళీ ఒక్కసారి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను. ఓట్స్, బాగా పండిన బనానా, ఎగ్ ఆప్షనల్ అనమాట, మిల్క్, సినామిన్ పౌడర్, బేకింగ్ పౌడర్, చాపింగ్ ఆల్మండ్స్, వాల్నట్స్ అండ్ కొంచెం కుకింగ్ ఆయిల్ లేదా ఘీ, బటర్ ఏదైనా యూస్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఓట్స్ని కాస్త డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ బనానా, బాగా పండిన బనానా అని చెప్పాను కాబట్టి దాన్ని మంచిగా ఫోక్ స్పూన్తో స్మాష్ చేసుకోవాలి. ఫోక్ స్పూనే ఎందుకు అని అంటే ఫోక్ స్పూన్తో మనకు స్మాష్ అనేది చాలా బాగా అవుతుందన్నమాట. సో ఈ ఓట్స్ పౌడర్లో ఎగ్ని బ్రేక్ చేసి అందులో వేసేసి ఓట్స్ పౌడర్లో బనానా, ఎగ్, మిల్క్, సినామిన్ పౌడర్, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ బ్యాటర్ ఎలా ఉండాలి అని అంటే దోశ పిండిలాగా కాకుండా దానికంటే కొంచెం థిక్గా ఉండాలన్నమాట. సో ప్యాన్ని హీట్ చేసి ప్యాన్ పైన కాస్త ఘీ ఆర్ బటర్ ఏదైనా అప్లై చేసేసి ఈ బ్యాటర్ని కొంచెం చిన్న ప్యాన్ కేక్లా, అంటే చిన్నగా ఊతప్పం ఉంటుంది కదా, ఊతప్పం కంటే కొంచెం చిన్న సైజులో మనం వేసుకోవచ్చు. ఇక పిల్లలకి ఒకవేళ ఇస్తున్నాము అని అంటే ఇంకా చిన్న చిన్నగా కూడా వేసేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్నగా బ్యాటర్ని ఇలా స్ప్రెడ్ చేసేసి అది ఒకవైపు మనకి చిన్న చిన్న బబుల్స్ కనిపిస్తుంది, అది కొంచెం సెట్ అయిన తర్వాత మనం దాన్ని ఫ్లిప్ చేసి ఇంకొక వైపు కూడా కుక్ చేయాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట. అప్పుడు మనకు సాఫ్ట్ అండ్ ప్లఫీ బనానా ఓట్స్ ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఎలా సర్వ్ చేసుకోవచ్చు, దేంతో తీసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా చెప్పేస్తాను ఆలస్యం చేయకుండా. బట్ సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. ఎస్, అందుకంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, స్పాట్ తర్వాత ట్రాక్ అయితే వినేద్దాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

FM Rainbow 101.9. Yes, మరి మనమైతే ప్యాన్ కేక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సాఫ్ట్ అండ్ ప్లఫీ బనానా ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనిలో ఉండే న్యూట్రిషన్స్ ఎందుకు అంత బాగుంటాయి, ఎలా తీసుకోవచ్చు అని అంటే, ఇందులో ఓట్స్ ఉంటుంది కదా, ఆ ఓట్స్లో ఫైబర్, ముఖ్యంగా బెటాగ్లూకన్ అనేది ఉంటుంది, అండ్ బనానాలో కార్బోహైడ్రేట్స్, పొటాషియం, బనానా ఏమంటారు వైటమిన్ మినరల్స్ గని అనే చెప్పాలన్నమాట. ఎగ్లో గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, నట్స్లో హెల్దీ ఫ్యాట్స్ అండ్ కొంత ప్రోటీన్ కూడా ఉంటుంది అన్నమాట. ఒక్క సర్వింగ్ అంటే ఒక బనానా కేక్ మనకు సుమారుగా 300 నుంచి 400 కిలోకాలరీస్ ఉండొచ్చు. ముఖ్యంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మనం ఎక్కడా కూడా ఎక్స్ట్రా షుగర్ని, స్వీట్ కోసం ఎక్స్ట్రా షుగర్ని ఎక్కడ యాడ్ చేయట్లేదు. మనం తీసుకునే బనానా ఉంటుంది కదా, బాగా పండిన బనానా, ఆ బనానా సినామిన్ పౌడర్ దాని నుంచే మనకు స్వీట్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ ఇంకొంచెం స్వీట్ కావాలి అని అంటే, ఆ బనానా అది ప్యాన్ కేక్ పైన మనం హనీ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చాక్లెట్ సిరప్, మైపిల్ సిరప్ ఇలాంటివన్నీ యూజ్ చేయొచ్చు అన్నమాట. సో మనం ఇందులో ఎగ్ వేస్తే ఏమవుతుంది అని అంటే, పిండి ఉంటుంది కదా, ఆ పిండికి మంచి బైండింగ్ అనేది, సాఫ్ట్నెస్, ప్లఫీనెస్ రావడానికి అండ్ ప్రోటీన్ కూడా యాడ్ అవ్వడానికి మనం ఇక్కడ ఎగ్ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఒకవేళ ఎగ్ లేకుండా చేసుకోవాలి అని అనుకుంటే కూడా మనం చేసుకోవచ్చు. ఆ ప్లేస్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ థిక్ కర్డ్ వేసుకోవాలి, లిక్విడ్ కాకుండా థిక్ కర్డ్ వేసుకొని కొంచెం దాన్ని కన్సిస్టెన్సీని బట్టి మిల్క్ యాడ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక బేకింగ్ పౌడర్ వేస్తే ఏమవుతుంది అని అంటే, మనం చేసుకునే ప్యాన్ కేక్ అనేది కాస్త సాఫ్ట్గా వస్తుంది. సో ఇది ఇవాళ రెసిపీ ఏమంటారు. ఎస్, మరి సూపర్ ట్రాక్ అయితే వినేద్దాము. ట్రాక్ తర్వాత మనకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం మళ్ళీ 9 గంటల నుంచి 10 గంటల వరకు మీకు ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను చెప్పేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా స్టే ట్యూన్డ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. ఎస్, మరి 5 ft 8 in కింగ్ లాంటి సీనియర్ గాడు అనేసి సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. ఎవరైతే అంటే ఆ పేరుండి ఇంత హైట్ ఉంటారో, ఈ సాంగ్ వాళ్ళందరికీ డెడికేట్ చేస్తుంది మీ స్వాతి శరత్. జగడ మూవీ నుంచి టిప్పు గారు అండ్ ప్రియా పాడిన సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: షర్ట్ మీద టీ షర్ట్ వేసావు అనుకో, అద్దిరిపోద్ది. అచ్చ మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం.
2: మరి నువ్వు నువ్వు ముక్కు పోగెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో, దడదళ్ళ ఆడిపోద్ది. డిట్టో సారీ అభిరుసలో ఉంటావు తెలుసా.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour.
2: Telangana,
1: the voice of our home state.
3: ఎస్, మరి స్టూడియో క్లాక్ల సమయం 8:59 దాటి 50 సెకండ్లు అవుతుంది. 9 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఐఎస్ఐ మద్దతు గల షహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 200 మందికి పైగా ఉగ్రవాదాన్ని అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తుందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఎపెక్స్ మానిటరింగ్ అథారిటీ 3వ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులే కాకుండా భూ కేటాయింపులు, పెట్టుబడుల సాధన సకాలంలో పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించడంపైన దృష్టి పెట్టాలని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నో హామీలిచ్చి బీసీలను మోసగించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఓబీసీ

తీమూర్చ సమావేశంలో ఆరోపించారు. గతంలో ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు కాంగ్రెస్ తీవ్ర న్యాయం చేస్తుందని, ఆ పార్టీ దీనికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ తొలి కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి నిన్న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణ, ఆహార పదార్థాలు, ఔషధాల నాణ్యత, భద్రత నిర్ధారించే నియంత్రణ చట్టాన్ని పటిష్టం చేసే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రత్యేక అథారిటీ నెలకొల్పింది. ఈ నెల 14వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. వందే మాతరం గీతాన్ని అవమానించడం తగదని కాంగ్రెస్ నాయకులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. శ్రీలంకతో గాలీలో జరుగుతున్న తొలి టెస్టులో దేవదత్ పడికల్ 167 పరుగులు, కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురేల్ 51 పరుగులతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసేసరికి 178 పరుగుల ఆధిక్యంలో ఉంది. 2026 హాకీ వరల్డ్ కప్లో భారత పురుషుల జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. పూల్ డీలో భాగంగా సోమవారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 4-2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్ జల్సా మూవీ నుండి సూపర్ సూపర్ ట్రాక్ అయితే వినేశారు కదా, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా మరి స్టూడియో క్లాక్ లో టైం 9 గంటలు దాటి 9 నిమిషాలు కూడా దాటిపోయి 50 సెకండ్స్ అవుతుంది. ఇవాళ ఏంటో మనం టైంని 50 సెకండ్స్ దగ్గరే చాలాసార్లు చెప్పేసుకుంటున్నాము. ఎస్, మరి జీవితంలో మనం ఎన్నో కలలు కంటూ ఉంటాం కదా. కొన్ని కలలు ఏమో అంటే కొన్ని డ్రీమ్స్ ఏమో త్వరగా నెరవేరుతాయి, మరి కొన్నేమో లేట్గా ఫుల్ఫిల్ అవుతాయి. ఇంకొన్ని టైమ్స్లో ఎన్ని టైమ్స్ ట్రై చేసినా కూడా మనకు దాని నుంచి రిజల్ట్ అనేది కనిపించదు. అలాంటి టైంలో మన మనసులో ఒక మాట గుర్తుకొస్తుంది, ఏంటది? ఎస్, నేను ఓడిపోలేదు, నేను ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను అని గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అని అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఏంటి అని అంటే నెవర్ గివ్ అప్ డే. ఇలాంటి డే కూడా ఉంటుందా అని చిన్న డౌట్ రావచ్చు. ఎస్, ఎందుకుంటుందో కూడా నేను చెప్పేస్తాను, బట్ అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. విన్న తర్వాత నెవర్ గివ్ అప్ డే గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎస్, సూపర్ ట్రాక్ అయితే విన్నాం.

0: ఏం మామా తిండానికి పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము నెవర్ గివ్ అప్ డే గురించి. ఎస్, ప్రపంచవ్యాప్తంగా నెవర్ గివ్ అప్ డేని ప్రతి సంవత్సరం ఆగస్ట్ 18th పాటిస్తారట. మరి ఎందుకు అనంటే జస్ట్ ఒక చిన్న రిమైండర్ని ఇవ్వడం కోసం అనమాట. మన ట్రావెల్లో ఏమన్నా సెట్ బ్యాక్స్ వచ్చినా, ఫెయిల్యూర్స్ ఎదురైనా మన లక్ష్యాన్ని వదిలిపెట్టకూడదు అని. ఎందుకు అనంటే ఫెయిల్యూర్ అనేది ముగింపు కాదు, అది మన నెక్స్ట్ అటెంప్ట్కి ఒక లెసన్ మాత్రమే. కాబట్టి ఈరోజు ఒక్కసారి మీ మనస్సులో ఉన్న ఏదైనా డ్రీమ్ ఉంటే గనక దాన్ని గుర్తు చేసుకొని, ఎంత చిన్నదైనా సరే దానికోసం మరొక్కసారి ఇంకొక అడుగు ముందుకు వేద్దాము. అంటే పడిపోవడం అనేది తప్పు కాదన్నమాట, పడిపోయిన తరువాత లేవకుండా

ఉండి పోవడమే నిజమైన ఓటమి. కాబట్టి డ్రీమ్ బిగ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, కీప్ ట్రయింగ్ అండ్ నెవర్ గివ్ అప్. సో ఈరోజు పాజిటివ్ థాట్తో, కొత్త ఎనర్జీతో మొదలవ్వాలి. ఇదే రోజు మనము ఈ మెసేజ్ని కనుక గుర్తు చేసుకున్నట్లయితే, అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డేస్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎస్. బట్ అంటే ఇలాంటి డేస్ కూడా ఉంటే మనకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అని చెప్పేసి అలా పెట్టారనమాట. సో దీని వెనుక పెద్ద చారిత్రక సంఘటన అలా ఏం లేదు. మనలో పట్టుదలను, ఆశను ఎన్నిసార్లైనా సరే మళ్ళీ ట్రై చేయాలి ఇన్స్పిరేషన్గా ఉండడానికి మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటామట. సో ఈరోజు నెవర్ గివ్ అప్ డే అనమాట. ఇది దాని యొక్క చిన్న స్టోరీ. వీటిని ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಂ
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಪೇರಿನಿ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲಲ ಅಂದಂ
0: ಸಕ್ಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯಂ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗು
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. ఎస్, వర్క్ చేసే వాళ్ళు రెగ్యులర్గా ఒక మాట అంటూ ఉంటారు, మీటింగ్ మీటింగ్ మీటింగ్ మీటింగ్ అనేసి. సో మీటింగ్ అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఒకరు ప్రెజెంటేషన్ ఇస్తుంటారు, ఇంకొకళ్ళు సీరియస్గా నోట్స్ రాస్తుంటారు, ఇంకొకళ్ళు ఏమో అర్థమయ్యి అవ్వనట్లు తల ఊపుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా చాలామంది మనకు మీటింగ్ హాల్లో కనిపిస్తూ ఉంటారన్నమాట. మరి ఈ మీటింగ్ ఎప్పుడైపోతుందిరా బాబు అని క్లాక్ వైప్ చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అబ్బా, ఏదైనా కాఫీ బ్రేకో టీ బ్రేకో లేకపోతే కాఫీ వస్తే బాగుండు కదా, కాస్త ఎనర్జీ వస్తుంది అని ఇంకొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఏమో చైర్లో కంఫర్టబుల్గా లేదు, ఈ కాన్ఫరెన్స్ హాల్ ఏంటి ఇలా ఉంది, అబ్బా ఈ బాస్ ఎంతసేపు మన ప్రాణాలని తీసేస్తాడు అని ఇలా రకరకాలుగా ఎమోషన్స్ వస్తూ ఉంటాయి మీటింగ్ హాల్. మరి ఈ మీటింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నట్లయితే ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాము. అదే అంటే కాన్ఫరెన్స్ రూమ్కి కాకుండా మీటింగ్ అనేది వాకింగ్ స్టైల్లో, అంటే నడుస్తూనే మీటింగ్ అన్నమాట, వాకింగ్ మీటింగ్ అంటారు దాన్ని. సో నడుస్తూనే మనం ఏవైతే మాట్లాడాలనుకుంటున్నామో వాటిని డిస్కస్ చేస్తూ ఉన్నట్లయితే గనక ఎలా ఉంటుంది అన్న టాపిక్ గురించి కొన్ని విషయాలు అయితే నేను చెప్పేస్తాను. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం.

ఎస్ మరి కమ్ లెట్స్ హ్యావ్ ఎ మీటింగ్ అంటూ అలా కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళిపోకుండా కాస్త ఏదైనా వాకింగ్ ప్లేస్కి వాకింగ్ అలా వెళ్ళినట్లయితే గనక మనం నడుస్తూనే ఐడియాస్ని డిస్కస్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవచ్చు, ఇంకా డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. దీనినే వాకింగ్ మీటింగ్ అంటున్నారు ఈ టైంలో, అంటే కొన్ని రోజుల క్రితం నుంచి. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, అలా చేస్తే మీటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది అండ్ మనం కంప్లీట్ చేయాల్సిన స్టెప్స్ అన్నమాట ముఖ్యంగా. ఎందుకంటే చాలామంది 10,000 స్టెప్స్ టార్గెట్ ఉన్న వాళ్ళైతే ఇలానే చేస్తున్నారట, మన స్టెప్స్ కూడా కంప్లీట్ అవుతాయి. మరి ఇలా నడుస్తూ మాట్లాడితే నిజంగానే కొత్త ఐడియాస్ వస్తాయా అన్న డౌట్ కూడా రావచ్చు. దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఎస్. మరి కూర్చొని కాకుండా ఏదైనా టాపిక్స్ని నడుస్తూ గనక మాట్లాడుతూ ఉన్నట్లయితే కాన్ఫరెన్స్ రూము, చైర్స్, ల్యాప్టాప్, కాఫీ ఇవన్నీ కాకుండా వాకింగ్ మీటింగ్లో మాత్రం మీటింగ్ రూమ్లో కూర్చున్నట్లు కూర్చోకుండా ఇద్దరు లేదా ఒక చిన్న గ్రూప్ అంటే 2-3 మెంబర్స్ అయితేనే వాకింగ్ మీటింగ్కి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అన్ని మెంబర్స్ కాకుండా, అంటే మామూలుగా మనం పెద్ద పెద్ద మీటింగ్స్ కాకుండా చిన్న చిన్న డిస్కషన్స్ ఏవైనా చేసుకోవాలి అని అనుకుంటే గనక 2-3 మెంబర్స్ హార్డ్లీ 4 మెంబర్స్ అయితే మంచి మంచి కొత్త ఐడియాస్ని డిస్కస్ చేసుకోవడము ఇలాంటివన్నీ చేయొచ్చంట. మరి ఈ వాకింగ్ మీటింగ్స్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ చేసిన ఎక్స్పెరిమెంట్స్లో వాకింగ్ టైంలో క్రియేటివ్ థింకింగ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందంట. ముఖ్యంగా ఆ టైంలో మనకు కొత్త ఐడియాస్ అనేది జనరేట్ అవుతాయి. సో అటు వాకింగ్ చేసినట్లు ఉంటుంది, కాళ్ళు కదిలిస్తే కొన్నిసార్లు మన ఆలోచనలు కూడా కదులుతాయన్న ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటికి సొల్యూషన్స్ డెస్క్ దగ్గరే కాకుండా ఇలా వాక్ చేస్తూ కొలీగ్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా మనకు ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ అనేవి కూడా

దొరుకుతాయంట. మరి ఈ వాకింగ్ మీటింగ్ గురించి ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ కరెంట్. కరెంట్ మూవీ నుంచి అటు నువ్వే ఇటు నువ్వే అంటూ నేహా బసిన్ పాడిన సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: ఎస్ మరి సుభద్రాకి అయితే విన్నాం కదా, మరి వాకింగ్ మీటింగ్, అవుట్డోర్ వాకింగ్ మీటింగ్లో ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల మీటింగ్ కొంచెం ఇన్ఫార్మల్గా అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా టేబుల్ ఎదురుగా కూర్చొని మాట్లాడడం, పక్క పక్కన వాళ్లతో వీళ్లతో అక్కడ ఉండి కంఫర్టబుల్గా లేకుండా ఉండడం కంటే ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఎన్విరాన్మెంట్లో అలా నడుస్తూ మాట్లాడుతూ ఉంటే మాత్రం కొంతమందికి చాలా న్యాచురల్గా 1-to-1 క్యాచప్స్ లేకపోతే క్యాజువల్ బ్రెయిన్ స్ట్రోమింగ్ ఇది బాగా సూట్ అవుతుందట. సో ఈ వాకింగ్ మీటింగ్ అనేది హార్డ్లీ చెప్పాను కదా 2-to-3 or 4 మెంబర్స్కి మాత్రమే డిస్కషన్కి చాలా బాగుంటుంది. ఒకవేళ వీడియో ప్రెజెంటేషన్ అలా ఉంటే మనకు తప్పకుండా మీటింగ్ రూమ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అవుతుంది. కాబట్టి ఈ వాకింగ్ మీటింగ్స్ అనే కాన్సెప్ట్ కొత్తగా పాపులర్ అయినా కూడా మనము కొంచెం దీనికి అలవాటు పడినట్లయితే హెల్త్ పరంగా బాగుంటుంది అండ్ ఎనర్జెటిక్గా కూడా ఉంటామన్నమాట. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: 切了。
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: ఎస్, మరి చూస్తూ ఉంటేనే క్లాక్ లో అలా 9 అవర్స్ క్రాస్ అయిపోయి 54 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయింది. ఏంటప్ప టైం అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది ఇవాళ నాకైతే. ఏంటో మరి, ఎస్ మరి సూపర్ సూపర్ ట్రాక్స్ అండ్ మంచి మంచి విషయాలు విశేషాలు అయితే ఈరోజు తెలుసుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా బోల్డ్ అన్ని విషయాలు బోల్డ్ అన్ని పాటలతో మాటలతో ముచ్చట్లతో నేనైతే వచ్చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఎస్ హ్యాపీగా ఎనర్జెటిక్గా పాజిటివ్గా హెల్దీగా ఉండాలన్నమాట. ఎందుకు అని అంటే మనము మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి కాబట్టి. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేనైతే ఇవాళ షోకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఆర్జే కూడా మీకోసం మస్తు మస్తు మజ పాటలతో బోల్డ్ అంత కంటెంట్తో తనైతే రెడీగా ఉందన్నమాట. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ వీక్. 10 గంటలకు వార్తా ముఖ్యాంశాలు అయితే వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంతకాల సేకరణతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రారంభమైన మండల స్థాయి ప్రజావాణిలో అధికారులు 5410 అర్జీలు స్వీకరించారు. 566 మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 704 వినతులు వచ్చాయి. స్థిరాస్తి కంపెనీ, దాని ప్రమోటర్లు తమ రేరా రిజిస్ట్రేషన్ వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. వాపస్ ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వకపోయినా రిజిస్ట్రేషన్కు తాత్సారం చేస్తున్నా, లావాదేవీ సమయంలో నగదే ఇవ్వాలని పట్టుబట్టినా, తృతీయ పక్షానికి బదలాయించే ప్రయత్నం చేసినా ఫిర్యాదులు ఇవ్వాలని కొనుగోలుదారులకు సూచించింది. ఎఫ్టీసీసీఐ సదస్సులో శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన్ మాట్లాడుతూ, కర్మాగారాల్లో రసాయన ప్రమాదాల నివారణకు వివిధ విభాగాల సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమాచార హక్కు చట్టం ఎప్పిళ్లు ఫిర్యాదుల పరిష్కారాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర సమాచార కమిషన్ యాప్కో ఎంఎస్ 2.0 డిజిటల్ పోర్టల్ను ప్రారంభించింది. 2016 నాటి పాత పోర్టల్ కంటే మెరుగైన భద్రతా ప్రమాణాలతో ఈ నూతన వ్యవస్థను రూపొందించారని ప్రధాన సమాచార కమిషనర్ రాజ్కుమార్ గోయల్ ప్రారంభించిన అనంతరం చెప్పారు.

ఇరవై నాలుగు భారత ఎన్నికల్లో కోట్లాది మంది చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డులతోనే ఓటేశారని, అమెరికాలోనూ ఓటర్ల ఐడీలు తప్పనిసరి చేస్తూ తక్షణమే సేవ్ అమెరికా యాక్ట్ ఆమోదించవలసిన అవసరం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పెద్దల్లో కనిపించే చర్మ వ్యాధి ఫ్లాక్ సోరియాసిస్ చికిత్స ఉపయోగించే టాపినోరోఫ్ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి హైదరాబాద్ సంస్థ ఆప్టిమస్ ఫార్మా అనుమతి పొందింది. తెలంగాణలో ఆగస్టు 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మొదటి మూడు రోజులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలులు వేస్తాయి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: Good morning, Hyderabad. Hello and how are you? Welcome to FM Rainbow 101.9 and this is your RJ Himanjali greeting all of you today. So, dosto, aaj maine socha hai kyunki Raksha Bandhan aane wala hai, to bhai behno ki to sabhi baatein karte hain, par bhaiyon aur bhaiyon ki bahut kam log baatein karte hain. To brotherhood par agar dekha jaye, to आप किस हद तक जा सकते हैं अपने भाई या बहनों के लिए? क्या आप खुद को भूलकर अपनी जिंदगी को होल पर रखकर वापस एक कॉलेज स्टूडेंट बन सकते हैं? वेल, मैं हूं ना कि राम ने कुछ ऐसा ही किया था. तो आगे बढ़ने से पहले सुनते हैं फिल्म का एक गाना.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
0: More than food, it's the stories behind the recipe.
2: Namaskaram. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఐఎస్ఐ మద్దతు కలిగిన షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద ముఠాను భూస్థాపితం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఆ గ్రూప్కు చెందిన 200 మందికి పైగా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూ కేటాయింపులు, పెట్టుబడులు ఉత్పత్తిని ప్రారంభించడంపై ఇకపై దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులని 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలని బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తోందని, లొసుగులు లేకుండా సరైన విధానంలో గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంతకాల సేకరణతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. నిషేధిత భూముల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిళ్లు కూడా ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని, తమ సొంత ఇంటికి సెగ తగిలేసరికి ప్రభుత్వంలో హడావిడి మొదలైందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రారంభమైన మండల స్థాయి ప్రజావాణిలో అధికారులు 5,400 పద అర్జీలు స్వీకరించారు. 566 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 704 వినతులు వచ్చాయి. హైదరాబాద్లోని హెచ్ సిటీ ప్రాజెక్ట్ పనుల కారణంగా ఈవేళ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. 7 జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తారు. సుమారు 1,000 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం చేపడతారు. రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ వరకు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
2: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
0: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం? పద హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
0: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి? మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
0: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
0: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
0: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
4: హలో దోస్తో, హౌ ఆర్ యూ డూయింగ్? ఐ హోప్ ఆప్ హమారా షో నమస్తే హలో అదాబ్ ఎంజాయ్ కర్ రహే హోంగే. ఇట్స్ 11:09 ఆన్ ద స్టూడియో క్లాక్ అండ్ వీ ఆర్ మూవింగ్ అహెడ్ విత్ ఆర్ షో. हम बात कर रहे थे कैंपस नॉवल, कैंपस मूवीज़ की और कैंपसेस की. अब आगे बढ़ते हम बात करते हैं नॉवेल्स जो कि इंस्पिरेशन बनी मूवीज़ के लिए. तो जो लिटरेचर और सिनेमा है वो हमेशा सदियों से साथ साथ चलता आया है. कई ऐसी फिल्म्स हैं, सिनेमा है जो कि पॉपुलर नॉवेल्स पे बेस्ड है, पॉपुलर नॉवेल्स पर बनी हुई हैं. कुछ एग्जांपल्स जहन में आते हैं जैसे कि आयशा. आयशा जो सोनम कपूर जिन्होंने उसमें एक्टिंग की थी, उनकी जो फिल्म है वो एमा जो कि जेन ऑस्टिन की नॉवेल है उस पर बेस्ड है. और जो शेक्सपियर हैं जो कि बहुत ही पॉपुलर ड्रामेटिस्ट हैं, आज तक भी उनके प्लेस पढ़े जाते हैं, उनके कई प्लेस मूवीज़ में अडैप्ट हुए हैं, हिंदी मूवीज़ में अडैप्ट हुए हैं. विशाल भारद्वाज साहब की हैदर जो कि शेक्सपियर के हैमलेट पे बेस्ड है, उनकी मकबूल शेक्सपियर के मैकबेथ पे बेस्ड है. और ऐसी कई सारी एग्जाम्पल्स हैं जो कि हम भूल नहीं सकते और हमें याद रखने चाहिए, क्योंकि इट्स वेरी इंटरेस्टिंग टू नो कि हाउ लिटरेचर कैन इन्फ्लुएंस सिनेमा. तो आइए सुनते हैं हमारा अगला गाना.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు. ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు అన్ని?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: जी हाँ दोस्तों, आई होप आप सब इन्जॉय कर रहे होंगे. तो मैंने पायल है छनकाई. अब पायल छनकाने के बाद हरजाई आया कि नहीं या आएगा कि नहीं, वो तो उसकी श्योरिटी मैं नहीं दे सकती आपको. लेकिन हाँ, एंटरटेनमेंट की श्योरिटी ज़रूर दे सकती हूँ. अगर आप न्यूज़ ऑन एयर ऐप डाउनलोड करेंगे गूगल प्ले से और आप FM रेनबो 101.9 पर ट्यून करेंगे तो आपको अनलिमिटेड एंटरटेनमेंट अश्योर्ड रहेगा. तो ज़रूर करिएगा और इन्जॉय करिएगा. और क्योंकि बहुत ही जल्द हमारा और आपका फेवरेट सेगमेंट हेलो रेनबो शुरू होने वाला है, तो मैं आपको आज का सवाल ज़रा बता दूं और साथ ही साथ आपको एक बार फिर फ़ोन नंबर्स भी याद दिला दूं. वैसे तो आपको याद होंगे ही, रहेंगे ही, मैं जानती हूँ, पर फिर भी. तो हमारी जो फ़ोन नंबर्स हैं वो हैं 0402323 0030, 2323482129704715. एक बार फिर मैं बता दूँ, 0402323 0030, 2323482129704715. जी हाँ दोस्तों, ये हैं हमारे नंबर्स, आप हमें कॉन्टैक्ट कर सकते हैं, हमसे बात कर सकते हैं. और आज का सवाल जो आपके लिए है वो ये है कि डिस्क्राइब योर रिलेशनशिप विद योर सिबलिंग्स टू अस.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్
1: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
4: वेलकम बैक दोस्तों, आप सुन रहे हैं हमारा शो हेलो रेनबो और एक और कॉलर हमारे साथ मौजूद है. हेलो.
5: हेलो, गुड आफ्टरनून मैडम.
4: गुड आफ्टरनून सर, अपना नाम बताइए.
5: शुभ मध्यानम.
4: जी जी सर.
5: ये रमेश बात कर रहा हूँ. तेलुगु बात कर सकते हैं मैडम? तेलुगु आता आपको?
4: जी चपड़नी सर.
5: अरे मैडम काफी बहुत ये रमेश मुगर अकल बेजेवा इधर चलकर आम तो चाल चाल चाल प्रेम का रक्षाबंधन को नमदर नागल पंचमी मे अल तो जीवन कंपलसरी चाले दाने नाकंटे रे चोटल पेटा इधर मतलब पोरनाट इक मुगर उन्ना చాలా మా తమ్ముడు ఒకడు, నేను మా అక్కయ్య ఉన్నారు. వాళ్ళతో చాలా నాకు ఫ్రెండ్షిప్ ఉంటే ఇంకో సది అని వస్తుంది మేడం. దీపావళి తర్వాత 2 డేస్ తర్వాత వస్తుంది. ఆడబిడ్డ చేసిందంటే చాలా పుణ్యం అంటారు, కంపల్సరీ వచ్చి తీసుకుంటాం మేడం. మేడం ఒక సాంగ్ ఏంటి మేడం?
4: థ్యాంక్ యూ సార్. ఏక ఆర్ కాలర్ హమారే సాత్ హై. హలో హలో,
5: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
4: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, आपका नाम बताइए प्लीज.
5: सर आवाज क्लियरेंस नहीं आ रहा मैम.
4: हेलो हेलो,
5: आवाज कम आ रहा मैम.
4: अब आ रहा है सर? हेलो
5: जी. जी मैम, ओम ओम शांति ना. गुड आफ्टरनून मैडम. ओम शांति, नमस्कार जी. मेरा नाम पोलसेट मेहर बाबा जुबली से बात कर रहा हूँ मैडम.
4: जी जी सर.
5: जी
4: बोलिए सर, हमारा जो सिबलिंग्स भाई बहनों के ऊपर सवाल है, जवाब आपका क्या जवाब है? हेलो. ओके, शायद हमारा कॉल कट हो गया है. हेलो
6: हेलो, गुड आफ्टरनून जी.
4: गुड आफ्टरनून मैम, बोलिए
6: अपना नाम. रेणुका जी मेरा नाम.
4: जी जी रेणुका जी, बोलिए. हेलो,
6: मेरा नाम रेणुका है जी.
4: जी जी जी बोलिए मैम.
6: मेरे को दो सिस्टर्स है, एल्डर और यंगर सिस्टर.
4: जी जी.
6: मैं रोज मेरे सिस्टर से फोन में बात करता हूँ. मैं आई विल शेयर एवरीथिंग.
4: ओके.
6: माय एल्डर सिस्टर.
4: हाँ हाँ, यस मैम.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్.
1: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
2: ఆన్ జష్నే హైదరాబాద్, ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2:00 ఆన్ FM Rainbow 101.9
1: ఫ్రమ్ చార్మినార్.

ఎగ్జాక్ట్లీ ఇంతే జోరు మీద ఉన్నారు బయట జనం అయితే. మరి ఎందుకు అంటే, అరే రే రే, మీకు గుర్తుందా చిన్నప్పుడు ఒక కోతి కథ చెప్పేవాళ్ళు అనమాట. ఏంటంటే, కత్తి పోయి ముళ్ళు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్ అండ్ ముళ్ళు పోయి తోక వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్ అండ్ తోక పోయినాక ఏమొస్తుందేమో నాకు గుర్తులేదు, మర్చిపోయినా ఆర్డర్ రాంగ్ చెప్పినట్టున్నా. ఏది ఏమైనా కూడా ఆషాఢం సేల్ అయిపోగానే శ్రావణం సేల్ అండ్ భాద్రపదం ఒక్కటి వదిలేశారు అనుకుంటా నాకు తెలిసి. అండ్ ఆ తర్వాత మళ్ళీ బతుకమ్మ దసరా అంటారు, దీపావళి అంటారు. అసలు సేళ్ల మీద సేల్ అసలు మామూలుగా ఉండదు, జనంకైతే మస్తు ఇట్లా ఏమంటారు ఫుల్ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నట్టు అనిపిస్తారు. అఫ్కోర్స్ అది మార్కెట్ స్ట్రాటజీ అనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడు ఆ ఆఫర్ల గురించి మనకెందుకు కానీ, ఇదో మొత్తానికైతే ఏంటంటే, మొన్నటి దాకా ధూమ్ ధామ్ అంటూ మస్తు మస్తు బోనాల పండుగ ఆషాఢ మాసం సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత, సో స్లోలీ ఏమంటారు మనం ఎంటర్ ఇంటూ శ్రావణ మాసం అనమాట. సో అది ఎంత ధూమ్ధామ్గా ఉంటుందో, ఇది అంత సాఫ్ట్గా సాత్వికంగా ఉంటుంది, రైట్? అండ్ మరి ఈరోజు జస్ట్ని హైదరాబాద్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే, ఇంకా శ్రావణ మాసం అనగానే కంప్లీట్ వైబ్ మారిపోతుంది కదా. సో ఇంట్లో చేసే పూజలు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, ఎస్పెషల్లీ ఈ శ్రావణ మాసంకి కొన్ని రకాల ఫుడ్ని స్పెషల్గా, ఐ మీన్ ప్రసాదాలని స్పెషల్గా చేస్తూ ఉంటారు, వాటి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి జస్ట్ని హైదరాబాద్ విత్ మీ ఆర్జీ స్వాతితో, ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రౌడీ గారి పెళ్ళమ్మ నుంచి బాలుగారు అండ్ అలాగే చిత్ర గారు పాడిన పాట వినారు. 2 గంటలు దాటి 12 నిమిషాలు కావస్తోంది. రెయిన్బో క్లాక్ లో మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ని హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
2: Really? Tell me.
1: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో లో జస్ట్నే హైదరాబాద్. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే, సో స్పెషల్ శ్రావణ మాసం అనగానే పూజలు వ్రతాలు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి మనకి, రైట్? అయితే మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా ఆర్ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? సో వాయినాలు అని ఇస్తూ ఉంటారు కదా, మరి ఎందుకు వాయినాల్లో ఏమేమి ఉంటాయి? లెక్క తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, నానబెట్టిన శనగలు, ఇక పసుపు, కుంకుమ, గాజులు, ఇంకా మిగతా గిఫ్ట్లు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో మనం మాట్లాడుకుందాం ఫుడ్ గురించి. కాబట్టి ఈ తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, నానబెట్టిన శనగలే ఎందుకు ఇస్తారు? నాకు చిన్నప్పటి నుంచి డౌట్ ఉంటుండే అనమాట, తమలపాకు బదులు తులసాకులు ఇవ్వచ్చు కదా, అరే నవ్వుతారు ఎందుకండి, జస్ట్ నాకు డౌట్ వస్తుండే అనమాట అట్లా. అండ్ అలాగే వక్కలు ఎందుకు ఇస్తారు, అందరు తినరు కదా, అరటిపళ్ళు బదులు ఇంకేమైనా ఇవ్వచ్చు కదా, అఫ్కోర్స్ ఇప్పుడు ఇస్తున్నారు.

సో ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తున్నారు. బట్ ఒకప్పుడు అయితే అరటిపళ్ళు మాత్రమే ఇచ్చేవాళ్ళు నో. ఇంకా తర్వాత నానబెట్టిన శనగలకి బదులు ఇంకేమైనా ఇవ్వచ్చు కదా, బెబ్బర్లు లైక్ పెసర్లు. ఎందుకు శనగలనే ఇస్తారు? ఎప్పుడైనా థింక్ చేశారా, ఎప్పుడైనా ఆలోచించారా? సో ఇవే ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి? మీకేమైనా తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు 0402323482. అండ్ మరి ఇవే ఇవ్వడానికి కారణం ఏంటి అంటే దీని వెనక ఒక బిగ్ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మరి అది నేను చెప్తాను. మరి విని వినాలి అంటే వింటూనే ఉంటుంది ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ నే హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జెష్ని హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో మనం మాట్లాడుకున్నాం. శ్రావణ మాసంలో ఇచ్చే వాయనం వెనక వాటిని ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ని అంటే పర్టికులర్ ఇంగ్రీడియంట్స్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు, సో దాని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అని అంటే, యూనో ఈ మాసం అనేది మామూలుగా ఎస్పెషల్లీ ప్రకృతికి అండ్ అలాగే మన వ్యవసాయానికి చాలా మంచి కాలం అనమాట. ఇప్పుడు మనకు కొంచెం వర్షాలు తగ్గిపోయినాయి కానీ బేసిక్గా అది ఫుల్ వర్షాలు పడే టైం కదా. అసలు ఎలా అంటే బయటకు రావాలంటే మస్తు కష్టంగా ఉండేదంట ఒకప్పుడు. సో మనం ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు కట్టేసి ఏమంటారు చెట్లు అన్నిటి కొట్టేస్తున్నాం కాబట్టి వర్షాలు తక్కువ వచ్చినాయి. ఏది వర్షాకాలమో ఏది చలికాలమో ఏది ఎండాకాలమో తెలియకుండా అయిపోతుంది అనమాట. సో అది వేరే విషయం. సో మొత్తానికి అయితే ఎందుకు పర్టికులర్గా ఈ టైంలో ఎందుకు వాయనంలో అవే ఇస్తారు అంటే దాని వెనక వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ అందులో మనకి తమలపాకు ఇస్తారు, ఖచ్చితంగా తమలపాకు ఇస్తారు. ఏ మీరు ఎన్నిసార్లు దాన్ని ఏమైనా తిన్నారా? సో ఆ తమలపాకును తీసుకెళ్ళి చాలామంది అలా పడేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఇమీడియట్గా దానికి సున్నం సంథింగ్ సంథింగ్ ఏదన్నా ఏమంటారు పెట్టేస్తాం తినేస్తారు. కొంతమంది ఊరికే కూడా తింటారు. నిజానికి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చాలా ఉంటాయన్నమాట తమలపాకులో. సో నోటి లోపల ఉన్న బ్యాక్టీరియాని మొత్తం ఏమంటారు చంపేస్తుంది అనమాట, యుద్ధం చేస్తుంది లోపలికి పోయి. అండ్ అంతేకాకుండా డైజెషన్ పవర్ని పెంచుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు మామూలుగా అయితే ఈ ఆకు తినడం అనేది కొంచెం బ్యాడ్ హ్యాబిట్ అంటే మన అమ్మమ్మలు నైనమ్మలు తింటుంటారు కదా, అప్పుడు బ్యాడ్ హ్యాబిట్ అని అనిపించేది చిన్నప్పుడు. కానీ సంథింగ్ జర్దా లాంటివి అవి పక్కన పెట్టేస్తే ఉట్టి ఆకు తినడం వల్ల ఏంటంటే మన బ్రెత్ ఏదైతే ఉందో చాలా కూల్గా ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందట. సో అందుకే అప్పట్లో తినేవాళ్ళేమో. అంటే వర్షాకాలంలో ఈ టైంలో ఏంటంటే ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ చేసి ఉపవాసాలు ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో ఈ ఉపవాసం తర్వాత ఏమంటారు మన మౌత్ అంతా క్లీన్గా ఉండడానికి అండ్ ఉపవాసం తర్వాత ఎట్ టైం ఒకేసారి తినేస్తాం కదా, సో తొందరగా డైజెస్ట్ అవ్వడానికి తమలపాకును వాడతారు. అందుకు ఇస్తారనమాట. అంతేగాని తీసుకుపోయి మీ ఇంటి దగ్గర ఉన్న ముసలోళ్ళకో ఇంకెవరికో ఇవ్వడానికో కాదు, లేదంటే అట్లా పెట్టి పెట్టి పెట్టి పెట్టి కవర్లో లాస్ట్కి పడేయడానికో కాదు. సో పర్లేదు తినేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, వక్క ఎందుకు ఇస్తారు, అరటి పండునే ఎందుకు సెలెక్ట్ చేశారు మన పెద్దవాళ్ళు, సో తెలుసుకుందాం. వింటూనే ఉందండి జస్ట్ని హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆయన గంగా పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ యమ దొంగ. టైమ్ అండ్ స్టూడియో క్లాక్ 227 మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్నీ హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం వైనం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అని, అండ్ తమిళపాకు గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి వక్క. సో సుపారి యాక్చువల్లీ ఇది ఒకప్పుడు చాలా ఫ్రెష్గా చాలా న్యాచురల్గా దొరికేది, డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది అని షబట్లో వాడేవాళ్ళు. బట్ నిజానికి నవడేస్ అంటే ఈ వక్కని రోజు తినడం అనేది హెల్త్కి మంచిది కాదు. సో అందుకని ఏం చేశారంటే ఇప్పుడు అది సోంపు కలిపిన ప్యాకెట్లు ఇస్తున్నారు కదా, సో అదనమాట కారణం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరటిపండు. సో అరటిపండు ఎందుకు ఇస్తారంటే వీళ్ళందరూ ఉపవాసాలు ఉండి తర్వాత కదా వాయనం ఇస్తారు. సో ఇప్పుడు ఏంటంటే వాయనం అనేది ఒక ఏమంటారు ఒక ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారు, కానీ దాని వెనుక రీజన్ ఎవరికి తెలియదు ఎందుకు ఇస్తారు. అందరు మనం ఏమి ఫుల్ తినేసినాక పోతాం వాయనం తీసుకోవడానికి, కానీ అప్పుడు అట్లా కాదు. పూజ చేసిన తర్వాత అంటే ఉపవాసం ఉండి పూజ చేసిన తర్వాత వాయనం ఇస్తే ఫస్ట్ వాయనంలో ఇచ్చిన ప్రసాదం తిన్నాకనే తినేటోళ్ళు అనమాట. సో అందుకు సో అరటిపండుని సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే అందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అండ్ మూడ్ని ఇమీడియట్గా మార్చే ఒక ఎనర్జీ ఉంటుంది అనమాట. సో అరటిపండులో ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే ఊరికూరికి ఆ కాఫీలు కప్పులు కప్పులు కాఫీలు టీలు తాగి బదులు ఒక అరటిపండు తినండి, ఇమీడియట్ మూడ్ స్వింగ్స్ ఐ మీన్ మూడ్ చేంజింగ్ ఉంటుంది అనమాట. సో అందుకు అంటే

ఉపవాసం తర్వాత మన బాడీకి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కావాలి కాబట్టి సో బనానాని సెలెక్ట్ చేసుకున్నారు, అందుకు ఇస్తారు. అంతేగాని చాలామంది బనానా చీప్ అనుకొని వేరే వేరే కాస్ట్లీ కాస్ట్లీ పనులే ఇవ్వాలని రూల్ ఏం లేదు. మనం సైంటిఫిక్ అంటే ఇటు ట్రెడిషన్ని సైంటిఫిక్ని రెండింటిని అంటే సైన్స్ని కూడా ఫాలో అవ్వాలి కాబట్టి సో అటుపండియండి, ఎవరేమనుకున్నా మనకేం నష్టం లేదనమాట. ఇకపోతే శనగలు, శనగల గురించి చెప్పాలి అంటే మనకు అందరికీ తెలుసు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్, మెగ్నీషియం అంటే అన్ని న్యూట్రిషన్స్ అందులో ఉంటాయన్నమాట. సో వర్షాకాలం అండ్ సేమ్ టైం ఉపవాసం తర్వాత మన బాడీకి మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ అందించే సాఫ్ట్ ఫుడ్ ఐటమ్స్లో ఇది కూడా ఒకటి. సో అందుకనే ఈ నాలుగు కలిపి వాయినంగా ఇస్తారు. ఇంకా నాలుగు తర్వాత మిగతా తెలుసు కదా, ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రా మన స్థాయిని బట్టి ఏమేమో ఇస్తూ ఉంటారు. సో అది వేరే విషయం అనమాట. సో వాయినం వెనక ఇంత డీప్ సైన్స్ కూడా ఉంది. సో వాయినమే కదా అని తక్కువ అంచనా ఎక్కండి. ఎవరైనా వాయినం ఇస్తే తీసుకోండి, తీసుకున్న తర్వాత వెంటనే ఇమీడియట్గా తమలపాకును తినేసేయండి, వక్క కొంచెం తినండి అండ్ అలాగే అట్మెంట్ కూడా తినేసేయండి. ఓకే రైట్. సో మిగతా ఏమన్నంటే ఇంట్లో పెట్టేసుకోండి. ఇంకా నేను ఇంకో విషయం చెప్తానన్నాను, ఈ శ్రావణ మాసంకి ఒక వంటకం రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, మరి ఆ వంటకం ఏంటి, దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి కూడా తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి. జస్ట్ నే హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

యజ్ఞం సినిమా కోసం బాలుగారు అండ్ అలాగే శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు. 236 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ నే హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో మనం మాట్లాడుకుంటున్నాం. సో పాపులర్ అండ్ ఫేమస్ ఫుడ్ వన్ కల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అండ్ స్టోరీస్ గురించి. ఇన్నో మనకు తెలిసిన పులిహోర అంటే ఏం తెలుసు మీ అందరికీ అంటే, అఫ్కోర్స్ మీకైనా నాకైనా తెలిసింది ఏంటంటే, రాత్రి మిగిలిపోయిన అన్నంని ఏం చేస్తారు, నిమ్మకాయ అన్నీ కలిపేసి పులిహోర వేస్తారు, అవునా? సో లేదు అంటే పండుగలప్పుడు మాత్రం ప్రసాదం కోసం చింతపండు పులిహోర వేస్తారు. ఎండాకాలంలోనేమో మామిడికాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మామిడికాయ పులిహోర వేస్తారు. తర్వాత దాన్ని ఏమంటారు డబ్బలలో ఏమంటారు స్టోర్ చేసుకొని మరీ తర్వాత కూడా వేస్తారు అనుకో, అది వేరే విషయం. నాకు మనకు తెలిసి ఈ మూడు పులిహోరలు తెలుసు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో గోంగూర పులిహోర ఎక్కువగా చేసుకుంటారట. యూనో మీకు తెలుసా? అవును, ఇన్ని రకాల పులిహోరలే ఎక్కువ ఫేమస్ కదా మనందరికీ. మరి గోంగూర పులిహోర ఎట్లా వచ్చింది? అసలు ఈ గోంగూరకి ఇంకో పేరు కూడా ఉంది తెలుసా? దేవతలు కూడా గోంగూరని ఆంధ్రమాత అని పిలుస్తారట. మరి అంత పాపులర్ పేరు దేవతలు కూడా ఇచ్చేసిండ్రంటే ఆ గోంగూర పులిహోర అండ్ గోంగూర వెనక ఉన్న స్టోరీ ఏంటి తెలుసుకోవాలి అని ఉంటే జస్ట్ ఫాలో అయిపోయింది అండ్ వింటూనే ఉందండి 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 44 in studio clock మీరు వింటున్నారు FM Rainbow లో జస్నే హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతి. తో మనం మాట్లాడుకున్నాం గోంగూర పులిహోర ఎట్లా తయారైంది, ఎక్కడి నుంచి వచ్చింది. దానికన్నా ముందు గోంగూరని ఆంధ్ర మాత అంటారు. అప్పట్లో దేవతలు రాక్షసులు ఫైట్ చేసిండ్రు కదా, పాల సముద్రాన్ని చిలికినప్పుడు సముద్రంలోంచి చాలా వచ్చేసాయి, అందులో గోంగూర కూడా ఒకటట. సో అప్పుడు ఇంద్రుడు ఏం చేసిండంటే అది తీసుకుపోయి ఆ గోంగూర మొక్కని వాళ్ళ ఉద్యానవనంలో నాటుకున్నాడంట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ శ్రీకృష్ణుడు అమరావతిని చూడడానికి వచ్చిన అప్పుడు పారిజాత పుష్పంతో పాటు సత్యభామకి ఇవ్వడానికి వస్తాడు కదా, సో అప్పుడు ఈ గోంగూర ముక్కను కూడా భూమి మీదకి తీసుకొచ్చాడు అని అంటూ ఉంటారు. ఇకపోతే భారత యుద్ధంలో శ్రీకృష్ణుడు గోంగూరని ప్రజలకు ఇచ్చాడు, అందుకే అప్పటి నుంచి ఆంధ్రమాత అని పిలుస్తూ ఉంటారు అంటారు. అయితే ఇంకో స్టోరీ ప్రకారం ఏంటంటే అప్పటి మహర్షులు, ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా మనసు ప్రశాంతంగా ఉండాలి, బుద్ధి సక్రమంగా పనిచేయాలంటే ఏం చేయాలని సో ప్రార్థించినప్పుడు అప్పుడు అమ్మవారు గోంగూర తినమని చెప్పిందంట. సో అప్పటి నుంచి కూడా ఎక్కువగా

దీన్ని తింటూ ఉంటారు అని చెప్పేసి అంటారు. ఇప్పుడంటే మనం ఇళ్లలో తులసి మొక్క పెట్టుకుంటాం, కానీ ఒకప్పుడు ఏంటంటే అప్పుడు గోంగూర మొక్క కూడా కంపల్సరీ ఉండేదట ఇళ్లలో. మరి పాతకాలం వాళ్ళు ఎవరినైనా అడిగితే తెలుస్తుందేమో, చెప్పలేమన్నమాట. సో అంటే ఇది 4000 సంవత్సరాల క్రితం చరిత్ర ఉందట ఈ గోంగూర మొక్కకి. చూసారా, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని చిరంజీవి అన్నట్టు. సో గోంగూర ఏముంది, మనకు 10 రూపాయలకి 20 రూపాయలకి వస్తుంది అనుకుంటున్నాం, దానికి 4000 సంవత్సరాల చరిత్ర ఉంది బాస్. అదనమాట సంగతి. అందుకనే తెలుసుకోవాలి. సో హిస్టరీ ఎప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, అప్పట్లో ఈ వేటగాళ్ళు, రైతులు, మామూలు ప్రజలు అంటే ఈజీగా దొరికేది, అండ్ సేమ్ టైం ఎక్కువ న్యూట్రిషన్స్ ఉండడం వల్ల, అంటే ఎక్కువగా అక్కడ ఎక్కడైనా పెరిగేది కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండేది. అందుకే దీన్ని ఆపద్ బాంధవి అని కూడా పిలుస్తారు. మళ్ళీ ఉంది కదా, పేర్లు మాత్రం బాగున్నాయి దీనికి. అండ్ ఇంకొక పేరు కూడా ఉంది, దీని పేరు కర్ణికారం అని కూడా పిలుస్తారు సంస్కృతంలో. ఈ కర్ణికారం అంటే ఏమంటారు, కొండ గోంగూర పువ్వు అంటారు కదా, సో అదనమాట. సో వీటిని ఈ ఈ సింబల్ ఎక్కడుంటుందంటే, మహాభారతంలో అర్జునుడి రథం మీద జెండా పైన ఉంటుందంట. సో ఎప్పుడైనా చూడొచ్చు మనం, అభిమన్యుడి రథ జెండా మీద ఈ కర్ణికార పుష్పం అంటే కొండ గోంగూర పువ్వు అంటే అప్పట్లో అంటే మస్తు హిస్టరీ ఉంది దీనికి. చాలా గ్రేట్ కదా ఇది, అంటే అప్పటి కురుక్షేత్ర యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేసింది మన గోంగూర, రైట్? మరి ఈ గోంగూర పులిహోర ఎట్లా పుట్టింది అనేది చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి FM Rainbow 101.9 లో జస్ట్ నే హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో.

థాంక్యూ మూవీ నుంచి ఫర్ ట్రాక్ విన్నర్ పుష్పవనం కుపుస్వామి అండ్ అలాగే కల్పన ఇద్దరు కలిసి పాడిన పాట 251 ఆన్ స్టూడియో క్లాక్. సో వాళ్ళకి కూడా గొంగయ్య గురించి బాగా తెలిసేమో అందుకనే అక్కడే ఆయన వెయిట్ చేశాడు, ఈమె వెళ్ళలేదు. సో ఇది పాట అనమాట. సో ఎనీవేస్ మరి గొంగర పులిహోర అనేది ఎలా వచ్చింది అంటే ఇది చాలా చాలా చాలా చాలా పురాతనమైన వంటకం తెలుసా ఆయన, అంటే సుమారు 10 అంటే 1010 సంవత్సరాల క్రితము తంజావూరు టెంపుల్స్లలో అంటే మామిడి మామిడికాయ, చింతపండు, నిమ్మకాయ, సో కోకం లాంటి పదార్థాలతో అప్పుడు చేసేవాళ్ళట. సో తర్వాత గోంగూరతో చేసి ఇక ఆ టెంపుల్స్లలో తంజావూరు టెంపుల్స్లలో 1010 సంవత్సరాలు ఉన్నప్పుడు, మనం ఇప్పుడు ఏడున్నాం 2026లో ఉన్నాం కదా, సో ఆ టైంలో ఆ టెంపుల్స్కి ప్రసాదం ఇదే అనమాట గోంగూర పులిహోర. ఇంకా ఆ తర్వాత రకరకాలు. సో మనం ఊరుకుంటామా, క్రియేటివిటీ ఎక్కువ కదా, ఇంకా అన్నీ యాడ్ చేసేసి మొత్తానికి ఆంధ్ర స్పెషల్ వేరియేషన్ లాగా గోంగూర వచ్చింది. కానీ సో అది ఎప్పటి నుంచో ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కల్చర్స్లలో అంటే కొన్ని సంస్కృత అంటే సాంప్రదాయాల్లో ఏంటంటే గోంగూర ఉంటే ఏ కార్యక్రమం అయినా కూడా చాలా ఈజీగా అయిపోతుందని నమ్మకం. అండ్ చద్దన్నంలో గోంగూర తినడం అనేది ఒకప్పటి జ్ఞాపకం. అండ్ ఇంకొక నానుడి ఉంటుంది, ఒక సామెత ఏంటంటే తెలుగుని ఎవరు సొంతం చేసుకోలేరు, అలాగే గోంగూరను కూడా ఎవరు సొంతం చేసుకోలేరు అనే సామెత కూడా ఉందన్నమాట. సో ఏది ఏమైనా కూడా ఇందులో ఫుల్ పోషకాలు ఉంటాయి కాబట్టి సో ఎక్కువగా తింటారు. ఇది ఎక్కువగా వేడి ప్రాంతాల్లో లభిస్తుంది. సో మొత్తానికి ఆంధ్రమాత అనే పిలిచే గోంగూరని వర్షాకాలంలో ఎక్కువగా తీసుకుంటారు. సో ఇది మనకు వర్షాలు పడకపోయినా కాలం మాత్రం వర్షాకాలమే కాబట్టి వీలైనన్నిసార్లు సీజనల్గా వచ్చే గోంగూరను తినే ప్రయత్నం చేయండి. రైట్, మాట్లాడుకుంటూనే ఉందాం, వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ యాబిట్స్లోని శ్రీశ్రీ రాధా మదన్మోహన్ ఇస్కాన్ మందిరం 5 దశాబ్దాలుగా భక్తి, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొన్న ఆయన కృష్ణభక్తి, భగవద్గీత ప్రాశస్త్యాన్ని కొనియాడారు. యువత భగవద్గీతను చదివి అందులోని విలువలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. వందేమాతరం గేయం పట్ల కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అవినీతి కేసులు కాంగ్రెస్కు ఏటీఎంలా మారాయని విమర్శించారు. తెలంగాణలోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఎల్బీనగర్ అల్వాల్ టీమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేసి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో పంటల పరిశోధనలు సరైన దిశలో సాగడం లేదని, రసాయనాలు లేని విత్తనాలను అభివృద్ది చేయాలని సూచించారు. జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేసి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సభ్య దేశాల మంత్రులు, సీనియర్ అధికారులు, విధానకర్తలు, నిపుణులు సకారాత్మక చర్చల్లో పాల్గొనడానికి, ఏకాభిప్రాయాన్ని పెంపొందించుకోవడానికి, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికగా నిలుస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈ బిల్లు విదేశీ నిధుల ప్రవాహంలో పారదర్శకతను తెస్తోందని, ఇప్పుడు అసలు నిజం బయటపడుతోందని ఒక ప్రైవేటు వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయనన్నారు. జార్ఖండ్లో ఈరోజు అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNewsHVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 3:35 నిమిషాలకు వస్తోంది. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.

9.9లో డబుల్ కమీట. సో ఈరోజు డబుల్ కమీటలో ఒక స్పెషల్ డే గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే అది మీకు నాకు అందరికీ మన లైఫ్లో ఏదో ఒక టైంలో ఎస్ ప్లీజ్ ఇది కావాలి అన్న ఆ వర్డ్ అన్నమాట. చాలా ఏమంటారు ఇన్స్పైర్ చేసే ఒక వర్డ్కి సంబంధించిన స్పెషల్ డే ఈరోజు. మరి ఇంతకీ ఏంటి ఆ డే మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి 1040232348 22కి, లేదంటే పాట తర్వాత నేనే చెప్తాను. సో సంథింగ్ స్పెషల్ అన్నమాట ఈరోజు. మరి ఏంటి ఆ స్పెషల్ డే తెలుసుకోవాలి అంటే డూ ఫాలో మీ ఆన్ 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

లైఫ్ ఈజ్ టూ షార్ట్, రైట్? సో మనం అనుకుంటాం ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం, ఇంకా కాదులే ఇంకో తర్వాత చూద్దామని, కాకపోతే చాలా చాలా చిన్నది అనమాట లైఫ్. సో మనసుకి నచ్చింది చేసేయి, తోచింది చేసేయి అని పాటలు పాడుకోవడానికి బాగానే ఉంటుంది, బట్ ఇట్స్ మోటివేషన్ టు అస్, రైట్? బట్ కాకపోతే ఏంటంటే, రియల్ లైఫ్కి వచ్చేసరికి చాలామంది ఇంకా నా లైఫ్ ఇంతే, నాకు ఇంక చేత కాదు, నా వల్ల కాదేమో, వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారని చాలామంది నిరాశ నిస్పృహలతో వెనక్కి వెళ్ళే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఈ డేని ఒక స్పెషల్ డేగా డిసైడ్ చేశారనమాట. మరి ఇంతకీ ఆ స్పెషల్ డే ఏంటి అంటే, దానికన్నా ముందు మీకు ఒక స్టోరీ చెప్తాను. ఏంటంటే, ఒక జింక ఉంటుంది అడవిలో, అడవిలోనే ఉంటుంది కదా జింక, ఓకే రైట్. సో జింక అడవిలో ఉంటుంది. ఆ జింక ఏంటంటే అది ప్రెగ్నెంట్ అనమాట. సో జింక ప్రెగ్నెంట్గా ఉంటుంది, అది డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. సో ఇంకా ఈరోజు రేపు డెలివరీ అనమాట జింకకి. సో ఆ టైంలో ఏమవుతుందంటే, ఓ సాయంత్ర కాలంలో తనకి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం అప్పుడే నల్లని మబ్బులు కమ్మేసి ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన శబ్దాలు వచ్చేస్తుంటాయి అడవిలో. ఇన్నో తెలుసు కదా, అడవిలో పిడుగు పడింది అంటే ఏం జరుగుతుంది, ఆ పిడుగు పడి అక్కడున్న చెట్లన్నీ కాలిపోతుంటాయి, మెల్లి మెల్లిగా ఆ మంట తను ఉండే ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏం చేయాలి? కానీ జింకకి ఒక ఆశ ఉంది, ఎలాగైనా తన పిల్లలకి జన్మనివ్వాలి అని చెప్పేసి. సో ఆ చిన్న ఆశతో ఇక తనకున్న ఆ ఇంటిని వదిలేసి కొంచెం దూరం వచ్చేస్తుంది. అలా పరిగెత్తిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ మంటల్లో, ఆ పిడుగు పడిన మంటల్లో తన ఇల్లు పూర్తిగా కాలిపోయింది. అయినా జింక ఎక్కడా భయపడలేదు, ఎలాగైనా తన పిల్లలకి ఆ ఏమంటే బర్త్ ఇవ్వాలన్న ఆశతో ముందుకు వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక నది కనిపించింది. పాపం చాలా దూరం పరిగెత్తింది కదా. సో నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామని ముందుకు వెళ్ళ వంగగానే పక్కనున్న పొదల్లో ఏదో చిన్న శబ్దం అలికిడైంది. చూస్తే కదిలితే బాణాన్ని గురిపెట్టి సరిగ్గా జింకకే కొట్టడానికి రెడీగా ఉన్నాడు ఓ వేటగాడు. అయ్యో ఎలా ఇప్పుడు, పోనీ కుడివైపు పరిగెడతామా అనుకుంటే ఎప్పుడు జింక ఇటువైపు వస్తుందా తినేద్దామని వెయిట్ చేస్తున్న సింహం మరోవైపు. మరింతకీ జింక ఏం చేసింది? వినాలనుందా? ఫాలో అవ్వండి, వింటూనే ఉండండి 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9, musically yours.
1: త్రూ 18 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమ్ మీటా విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఈరోజు ఒక స్పెషల్ డే ఉందని దానికి ఒక స్టోరీ చెప్తున్నాను కదా. మరి జింకకి సంబంధించిన స్టోరీ మనం వింటూ ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం. సో అయితే జింకకి ఏం చేయాలో అర్థం కాదు. కుడివైపు వెళ్ళామంటే ఏ వేటగాడు, ఎడం పక్కన తిరిగి చూస్తే సింహం రెడీగా ఉంది. ఇక తన ప్రాణం ఎలా కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఇక ఏది అయితే ఏమైంది అని చెప్పేసి నీళ్ళల్లో పరిగెడదామని ట్రై చేయడానికి ముందుకు వంగితే నీళ్ళల్లో రెడీగా ఉన్నాయి మొసళ్ళ గుంపు. ఎప్పుడు జింక నీళ్ళ కోసం అంటే నీళ్ళల్లో తను వంగుతుందా, ఎప్పుడు జింకను తినేద్దామా అని మొసళ్ళు వెయిట్ చేస్తున్నాయి. ఏం చేస్తుంది పాపం. కానీ జింకకున్న ఒకే ఒక్క ఆశ ఏంటంటే ఎలాగైనా సరే తన పిల్లలకి జన్మనివ్వాలి, భర్తనివ్వాలి అన్న ఆశ. సరే ఇక అనుకుంది, ఏదైతే అదైంది, నేను నా పిల్లలకి ఎలాగైనా బర్త్ ఇవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ కొన్ని వాటర్ తాగాలి. సో వాటర్ తాగితే తను కొంచెం శాంతిస్తుంది అనుకొని ధైర్యం చేసి నది వైపు అలా అలా అలా పరిగెడుతుంది. దాని కదలికలకు

0: అనుకునంగా వేటగాడు మెల్లిగా ముందుకి వస్తూ వస్తూ బాణాన్ని వదిలాడు. అంతే, ఒక్కసారిగా ఆకాశంలోంచి పెద్ద మెరుపు శబ్దం. ఆ శబ్దానికి తడబడిన వేటగాడి గురి జింక మీది నుంచి పులి మీదికి, సింహం మీదికి వెళ్ళిపోయింది. సింహానికి గురి పెట్టాడన్న కోపంతో సింహం వేటగాడిని తరమడం మొదలుపెట్టింది. అంతే, అక్కడ సీన్ కాస్త వేటగాడు సింహానికి మధ్య ఓ పోటీ జరుగుతోంది. ఇంతలోనే కుండపోత వర్షం. ఆ వర్షానికి మంటలన్నీ ఆరిపోయాయి. అప్పుడు ఆ వర్షం ఎక్కువ అవ్వడంతో ఆ మొసళ్ళ గుంపులు కూడా నీళ్ల లోపలికి జారుకున్నాయి. అప్పుడు జింక ప్రశాంతంగా నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగింది. అప్పుడు అనుకుంది, నిజంగా దీన్ని సమస్యగా పరిగణించి, అంటే సమస్యగా తీసుకొని నేను అక్కడే ఆగిపోయుంటే ఈరోజు నేను, అంటే ఈ సమయానికి నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు కదా. నిజమే కదా, అంటే ఒక మనిషిని చిన్న ఆశ ఎంత దూరం వైనా తీసుకెళ్తుంది అంటారు. అందుకే ఈరోజు సెలబ్రేట్ చేస్తారు నెవర్ గివ్ అప్ డే అన్నమాట. సో ఎంత కష్టం వచ్చినా కూడా చివరి వరకు ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాము అన్న ఒక ఏమంటారు ఇన్స్పిరేషన్ని, ఒక ఆశని ప్రజల్లో అందించడానికి ఈ రోజుని నెవర్ గివ్ అప్ డేగా సెలబ్రేట్ చేస్తారు. సో ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సూపర్ అండ్ వండర్ఫుల్ లిరిక్స్ కదా. ఆటో మూవీ నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈ రోజుకి పక్కాగా సరిపోతుంది అనమాట. సో ఇందులో చెప్తారు ఏంటంటే, దివి నుంచి ఏం దిగి రాలేదు మన తారాగణం అంతా. సో మనం ఎవరినైతే అభిమానంగా చూస్తామో వాళ్ళు కూడా మనలోకి పుట్టారు, కాకపోతే కష్టపడ్డారు. అండ్ మనం అనుకుంటే ఏది చేయలేం. ఈ పాట వినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. లిరిక్స్ అంటే సో ప్రతి లిరిక్ వెనక ఒక ఇన్స్పిరేషన్ ఆర్ సంథింగ్, ఒక ఓదార్పు ఉన్నట్టు. ఈ పాట అయితే కంప్లీట్ మోటివేషన్ అనమాట. సో ఎందుకు ఈ రోజుని నెవర్ గివ్ అప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు అని అంటే, రెండు రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే, అందరూ ఇలా నిరాశ నిస్పృహలతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళలో ఒక చైతన్యాన్ని కలిగించడానికి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ రోజునే ఎందుకు ఆగస్ట్ 18th ఎందుకు నెవర్ గివ్ అప్ డే చేశారు అంటే, 2012 ఫ్రెంచ్ స్విమ్మర్ ఫిలిప్పీ క్రోర్జియాన్ అనే అతను చేతులు కాళ్ళు రెండు లేకుండా 5 ఖండాలను కలిపి స్విమ్ పూర్తి చేసిన రోజు అన్నమాట. సో అందుకు నెవర్ గివ్ అప్ డేని 2019 నుంచి సెలబ్రేట్ చేసుకుంటారు. సో దీని థీమ్ ఏంటి అని అంటే, లైక్ అంటే ఎప్పటికీ నేను దేన్ని వదలను, సాధించి తీరుతాను అన్న ఒక ఏమంటారు ఇన్స్పిరేషన్ని, మోటివేషన్ని మనలో కలిగించడానికి అనమాట. సో జనరల్గా జీవితం అంటే లైక్ కష్టాలు, ఓటములు, సో ఇవన్నీ ఉంటాయి, కామన్. సో లైఫ్ అంటేనే ఆట అని మనం ఇందాక పాట కూడా విన్నాం కాబట్టి. సో మనం ఆట ఆడినప్పుడు ఎలాగైనా గెలవాలనే ఆడతాం కదా, మరి లైఫ్ను ఎందుకు అంత ఈజీగా తీసుకుంటారు, ఏంటో అర్థం కాదు. అయినా సరే మాట్లాడుకుందాం ఈరోజు నెవర్ గివ్ అప్ డే కాబట్టి. వింటూనే ఉందండి FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

డబుల్ కమిటాలో మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు నెవర్ గివ్ అప్ డే. సో ఇది ఇది అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు ఒక డేట్, లేకపోతే ఈ పర్టికులర్ డే రోజే మనకి మోటివేషన్ కావాలి అన్నది ఏమీ ఉండదు. అంటే నెవర్ గివ్ అప్ డే అనేది ప్రతి మనిషి తనలో ఉన్న ఆ స్ట్రెంగ్త్ని గుర్తు చేసుకోవడానికి ఒక డే అన్నమాట. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మిర్రర్, అంతే కదా. సో ఒక మిర్రర్ లాంటిది. సో సక్సెస్ ఎప్పుడూ గొప్ప విషయం కాదు. అందరూ అనుకుంటారు ఏదో ఒకటి చేసేసేయాలి, ఏదో ఒకటి సాధించేయాలి, అప్పుడు మనల్ని అందరూ గుర్తిస్తారు. కానీ నో, ఓడిపోయినా కూడా మళ్ళీ నిలబడతారే, సో దాన్ని సక్సెస్ అనొచ్చు, రైట్? అంతా బాగుండి మనము బాగుంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఏమీ లేని చోట కూడా ఏదో ఒకటి సాధించి చూపిస్తేనే కదా మనకు అన్నీ ఉంటాయి, నిజం చెప్పాలి అంటే. కాకపోతే మనలో లేని తెల్ల పట్టుదల, లేదా చేస్తానన్న ధైర్యం, నిజానికి చేయగలిగే సత్తా ఉంటుంది. కాకపోతే ఆ చేయడానికి వేసే ఆ మొదటి అడుగుకి కావలసిన ధైర్యమే మనలో ఉండదు. చాలామంది చిన్న చిన్న విషయాలకే లైఫ్ని ఎండ్ చేసుకుంటారు, చిన్న చిన్న విషయాలకే రిలేషన్షిప్స్ని దూరం చేసుకుంటారు, చాలా చిన్న విషయాలకే నాకు ఇంకా ఎవరూ లేరు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఒక్కసారి ఆలోచించండి, ప్రతిసారి మీ వైపు నుంచేనా, అవతలి వైపు నుంచి ఒకసారి ఆలోచించండి.

0: లో ఉండదు. చాలామంది చిన్న చిన్న విషయాలకే లైఫ్ని ఎండ్ చేసుకుంటారు, చిన్న చిన్న విషయాలకే రిలేషన్షిప్స్ని దూరం చేసుకుంటారు, చాలా చిన్న విషయాలకే నాకు ఇంకా ఎవరూ లేరు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఒక్కసారి ఆలోచించండి, ప్రతిసారి మీ వైపు నుంచేనా, అవతలి వైపు నుంచి ఒకసారి ఆలోచించండి, అప్పుడు తెలుస్తుంది. అందుకే అంటారు, సో ఎప్పుడు కూడా మీలో ధైర్యం తక్కువైనా, ఏదైనా ఒక విషయాన్ని మీరు స్పష్టంగా ఆలోచించలేకపోతున్నా, అద్దం ముందు నిలబడి మీతో మీరు ఒక్కసారి మాట్లాడుకోండి అని. ఇంకా మాట్లాడుకుందాం నెవర్ గివ్ అప్ డే గురించి. అప్ టు 4 o'clock వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే స్వాతి.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

దేవుడా, అస్సలు మన కోసం టైం ఆగదే. ఇదిగో ఇలా పాటలు వింటూ మాట్లాడుకుంటూనే ఉన్నామా, అప్పుడే 3:43 అవుతుంది అని స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు 101.9లో డబుల్ కమిట్ అవుతు మీ ఆర్చీ స్వాతితో. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు నెవర్ గివ్ అప్ డేకి సంబంధించి. నిజానికి ఆత్మవిశ్వాసం అనేది ఇలాంటి ఒక రోజులో వస్తుందా? నేను మాట్లాడితేను, లేదా ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు మీతో మాట్లాడిస్తే సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుందా అంటే అస్సలు రానే రాదు. ఒక రోజులో యూనో నెలలలో కూడా రాదు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కాకపోతే మనం ఏం చేయాలి అంటే అట్లీస్ట్ దానికి ట్రై చేయాలి కదా. సో ఎవరైనా ఏదైనా అనగానే వెంటనే ఇంక ఇంతే నా లైఫ్ ఇంతే అని కాకుండా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అంత ఆలోచన శక్తి లేదు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాము అనుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటి అని అంటే సహాయం, హెల్ప్ అడగడం నేర్చుకోవాలి. యూనో చాలామంది ఎలా ఫీల్ అవుతారు అంటే అబ్బా నా బాధలు ఎవరికైనా చెప్పుకుంటే, అబ్బా నేను ఎవరైనా హెల్ప్ అడిగితే నా వీక్నెస్ అనుకుంటారేమో అనుకుంటారు. అస్సలు కానే కాదు, అది నిజానికి మీలో ఉన్న మీకున్న ఆ ప్రాబ్లమ్ని మీరు చెప్పగలుగుతున్నారు అంటే మీకు ఆ ధైర్యం ఉంది అని అర్థం. చాలామంది ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళింటి అలా అని చెప్పేసి అందరికీ చెప్పకూడదు, అలా అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇవన్నీ కాదు. మీకు నచ్చిన మీ సర్కిల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, అబ్బా మనకి గుంపులు గుంపులు ఫ్రెండ్స్ ఉంటారు చెప్ప, బోల్డ్ అని వాట్సాప్ గ్రూపులు ఉండొచ్చు, ఇంకా ఏవైనా ఉండొచ్చు. కాకపోతే ఒక్కడుంటాడు ఆర్ ఒకరుంటారు ఏంటంటే అన్నీ షేర్ చేసుకోగలిగిన వాళ్ళు, వాళ్ళకి చెప్పండి. సో ఎవరికి చెప్పొద్దు, ఏదో అయిపోతుంది ఇది నా వీక్నెస్ అని నన్ను ఇంకా ఏమైనా చేస్తారేమో అనుకుంటే అది తర్వాతి తర్వాతి కాలంలో ఎవరికి చెప్పుకోలేని ఆ ఎమోషన్ని సప్రెస్ చేసుకుంటే తర్వాతి కాలంలో డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఒకరిని హెల్ప్ అడుగుతున్నారంటే అది నిజానికి మీ ధైర్యం. సో హెల్ప్ అడగడానికి అస్సలు అంటే అస్సలు ఆలోచించొద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అందరికీ ఉన్న కామన్ డిసీజ్ అనొచ్చా మరి ఏమనొచ్చో తెలియదు కానీ కంపేర్ చేసుకోవడం. అబ్బా బా ప్రతిదానికి కంపేర్ చేసుకుంటారు, వాళ్ళకలా వీళ్ళకిలా వీళ్ళకలా వాళ్ళకిలా, మనకేముందనేది పక్కన పెట్టేసి పక్కోడికుందనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అస్సలు కంపేర్ చేసుకోకండి, ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి సత్తా వాళ్ళది. కాబట్టి మీకున్న ఆ స్పెషాలిటీ ఆ స్పెషల్ క్వాలిటీస్ అవతలోడికి ఉండకపోవచ్చు కదా. సో మీకున్న క్వాలిటీస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మాత్రమే ఆలోచించండి, ఆ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఆలోచించండి. ఇంకా ఇంకా ఇంకా ఏంటంటే ఫస్ట్ థింగ్, మీరు ఫస్ట్ ఎవరైతే ఏమంటారు నెగిటివ్ థాట్స్ ఏవైతే వింటారు

విన్నప్పుడు ఒకసారి నవ్వి చూడండి ఈసారి. నిజం ఏంటి స్వాతి, వాళ్ళంతా నెగిటివ్గా మాట్లాడితే ఎలా నవ్వుతారు అంటే, నవ్వండి, నవ్వితే ఆ నెగిటివ్ కాస్త ఏమంటారు మీ చుట్టుపక్కలకు కూడా రాదనమాట. అంటే చాలా లైటర్ వెళ్ళి వెళ్ళిపోతాయి. లేదు చాలా సీరియస్గా తీసుకుంటే ఆ రోజు మొత్తం అదే ఆలోచిస్తారు. సో డిసైడ్ యువర్ సెల్ఫ్ రైట్.

0: ಅರ್ಶನ ಮೂವಿ ನುಂಚಿ ಕೆ ಕೆ ಆಯ್ದಲಾಗಿ ಸುಚಿತ್ರ ಪಾಡಿನ ಪಾಠ ವಿನ್ನಾರು 351 ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಮೀರು ವಿಂಟುನ್ನಾರು ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 లో డబుల్ కమిట. మరి ఈరోజు స్పెషల్ నెవర్ గివ్ అప్ డే గురించి మాట్లాడుకుంటున్నాం విత్ మీ ఆర్జే స్వాతితో.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: రైట్, మరి మరి ఏంటి నెవర్ గివ్ అప్ డే రోజు? మనం ఏం చే అంటే ఏం చేయాలి అసలు ఈ రోజు అంటే, జస్ట్ వన్ థింగ్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారే. సో కాన్ఫిడెంట్గా ఉండడం అంటే నేను పర్ఫెక్ట్ అని అనుకోవడం కాదు, నేను తప్పులు చేసినా కూడా పొరపాట్లు జరిగినా కూడా నేను చేసే పనులలో నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను అనుకునే నమ్మకాన్నే కాన్ఫిడెన్స్ అంటారు. అంతేగాని నేనే తప్పు, నేనే తుడుము, నేను చేసిందే కరెక్ట్ అంటుకుంటే కాదనమాట, దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. సో అది వేరే విషయం. కాబట్టి సో చిన్న అడుగు వేయడానికి అస్సలు భయపడకండి, ఎందుకంటే వన్స్ ఆ సిచ్యువేషన్ దాటిపోయిన తర్వాత అయ్యో ఒక్క మాట నేను నోరు తెరిచి అడగలేకపోయానే, ఒక్క మాట నేను ఒక అడుగు ముందుకు వేయలేకపోయానే అబ్బా అని అనుకోవడం తప్ప ఏమీ చేయలేం. ఎందుకంటే ఒకసారి టైం ముందుకెళ్ళిపోయిందంటే వెనక్కి రానే రాదు. వెనక్కి తీసుకోలేంది ఒకటి టైం, రెండోది మన నోటి నుంచి జారిపోయిన మాట. సో ఈ రెండింటిని చాలా కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేయాలి అంటే ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు అండ్ అలాగే డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. సో ఇలా డెసిషన్ తీసుకోవాలి ఏంటంటే అంటే మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి అని అంటే కూల్గా ఆలోచించే మైండ్ ఉండాలి. కూల్గా ఆలోచించే మైండ్ కావాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు వీళ్ళన్న మాటల్ని చెవులోంచి విని, అంటే ఈ చెవులోంచి విని చెవులోంచి వదిలేసేయాలన్నమాట. హార్ట్ దాకా తీసుకోవద్దు, అంటే ఇంటి బయటనే వదిలేయాలి, ఇంట్లోకి అస్సలు తీసుకురావద్దు. రైట్. సో ఇవన్నీ చేస్తే పక్కాగా మనం కూడా ఈ నెవర్ గివ్ అప్ డే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనం కూడా ఒక సక్సెస్ స్టోరీతో ముందుకోవచ్చు. ఏమంటారు? సో నెక్స్ట్ ఇయర్ ఈ నెవర్ గివ్ అప్ డే రోజు మీ సక్సెస్ స్టోరీని మీరు వినిపించాలి అనుకుంటే ఏం చేయాలి? ఏం చేయకండి, మంచి డెసిషన్స్ తీసుకోండి, ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, ఎవరినైనా హెల్ప్ అడగడానికి అస్సలు హెసిటేట్ చేయకండి, ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకోండి, అంతేకాని గివప్ మాత్రం చేయకండి. రైట్. ఇది వాల్టీ డబుల్ కమిట నెవర్ గివ్ అప్ డే. వింటూనే ఉండండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఐడియాస్. మరి కమింగ్ వచ్చేస్తుంది 4:05, అంటే ఐ మీన్ 4:05 ఫిట్ ఇండియా. మరి దాంట్లో స్వాతి ఏం మాట్లాడుతుంది తెలుసుకోవాలంటే డూ ఫాలో మీ ఆన్ 101.9 రెయిన్బో తో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్నా గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

అనంతరం సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. హైదరాబాద్ హైటెక్స్లో ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలకు రాష్ట్రం స్వర్గధామం వంటిదని పేర్కొన్న ఆయన, 2035 నాటికి 26,000 మెగావాట్ల సోలార్ సామర్థ్యం, 8,000 మెగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి వల్ల పేద రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. హైడ్రా, పోలీస్ పలకాలతో పేదల భూములను గుంజుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసులను పీడకులుగా మార్చారని, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆయన విమర్శించారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ, బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను, అందించిన సేవల స్ఫూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు. భారత సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేత్ను నేపాల్ అధ్యక్షులు రామచంద్ర ఫౌడెల్ ఖట్మండులోని శీతల్ నివాస్లో జరిగిన ఒక ప్రత్యేక పెట్టుబడి కార్యక్రమంలో నేపాల్ సైన్యం గౌరవ జనరల్ హోదాతో సత్కరించారు. భారతదేశంలో అమలవుతున్న ఓటర్ ఐడీ కార్డు వ్యవస్థను ప్రశంసిస్తూ, అమెరికాలో కఠినమైన ఎన్నికల నిబంధనల అమలుకు ఇదొక ఆదర్శవంతమైన నమూనా అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. అమెరికాలో కఠినమైన ఓటర్ గుర్తింపు అవసరాల గురించి తన డిమాండ్ను పునరుద్ధరిస్తూ ఆయన, భారత ఎన్నికల భద్రతను ఉదాహరణగా చూపించారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ అవార్డుల ప్రకటన వెలువడింది. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు, ఒకరికి లైఫ్ టైం అర్జున అవార్డు దక్కింది. 5 కోచ్లకు ద్రోణాచార్య అవార్డు లభించింది. పూణేలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడ్కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం దక్కింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Bonja, boys and girls.

4:14 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. అండ్ అంబదరి అంటూ సూపర్ ట్రాక్ అయితే విన్నారు. ఇదో మనకి అంటే ఒకప్పుడు లేని ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడు వచ్చేస్తున్నాయి. అంటే బిజినెస్ పరంగా డెవలప్ అవుతున్నాము, అంటే ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి బోల్డ్ అన్న అవకాశాలు ఉన్నాయి అంటాను. ఏం మాట్లాడుతున్నావు స్వాతి, ఎక్కడున్నాయి చెప్పు, ఏ పని చేయాలన్నా డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు అని చెప్పేసి మాట్లాడతారు. నిజానికి డబ్బు సంపాదించాలంటే కావాల్సింది మనకేంటి అంటే డబ్బే. కాకపోతే ఏంటంటే ఆ డబ్బుని కాస్త కంట్రోల్లో పెట్టుకొని కొంచెం ఐడియాలని ఉపయోగించి మనం వర్క్ చేసుకోగలిగితే ప్రతిదానికి డబ్బే అక్కర్లేదు. మనకి మీకు చెప్పండి, ఒకప్పుడు మనకి జొన్న రొట్టెలు ఇవన్నీ అంటే అమ్మమ్మలు నానమ్మలు అవునా మేనత్తలు ఇలా చేసి పెడితే తినడం

మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు అలా కాదే. సో బయట మనం వెళ్తూ ఉంటే బోల్డ్ అని ఉంటాయి, అండ్ దాంట్లో వెరైటీస్ కూడా వస్తున్నాయి. మరి ఎవరు క్రియేట్ చేసి ఉంటారు? అందరూ ఇళ్ళల్లో చేసుకునే వస్తువే కదా, ఏమైనా ఫుడ్ ఐటమే కదా. ఎవరో ఒకరు జస్ట్ అలా ట్రై చేస్తే మనం అలవాటు చేసుకున్నాం. ఎప్పుడు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎదుటి వాళ్ళ పర్ల్స్ని పట్టుకొని వాళ్ళని బద్దకస్తుల్ని చేయాలి. ఎస్, మీరు విన్నది కరెక్టే, నిజమే. ఎందుకంటే మార్కెట్లోకి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం డెఫినెట్గా ఆ పర్టికులర్ ఏరియా, మీరుంటున్న ఏరియాలో పెట్టాలనుకున్నారనుకోండి, సో మీరుంటున్న ఏరియాలో ఎలాంటి పీపుల్ ఉంటున్నారు, వాళ్ళకి ఎలాంటి ఒక కొత్త విషయాన్ని అలవాటు చేస్తే బాగుంటుందో ఫస్ట్ ఒక అంచనాకి రావాలి. అండ్ ఆ తర్వాత ఆ ఏరియాలో ఎక్కువ ఏది నీడ్ ఉందో దానికి సంబంధించి రీసెర్చ్ చేయాలి. అప్పుడు ఒక క్రియేటివ్ ఐడియా ఏం లేదు మనకు వస్తుంది అంతే. అండ్ దానికి సంబంధించి ఎలా పెట్టాలి, ఎలా ఫండ్ రేస్ చేసుకోవాలి, అంటే ఆయన ఫండింగ్ ఎలా చేయాలి, సో ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ టాప్ 15లో ఉన్న న్యూ, అంటే ఐ మీన్ కొత్త బిజినెస్ ఐడియాలు కూడా చెప్పేస్తాను ఈరోజు ఫిట్ ఇండియాలో. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బోలో మరి ఫిట్ ఇండియా. అంటే మనం ఎక్కడ సెటిల్ అవుతాము, అంటే ఎక్కడ సెట్ అవుతాము ముఖ్యంగా, సో దాన్ని బాగా ఆలోచించుకోవాలి. అంటే మనకి రకరకాల ఐడియాస్ ఇచ్చేవాళ్ళు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అట్రాక్షన్స్ వస్తుంటాయి. మీకు ఇది కావాలా, మీకు ఈ లోన్ కావాలా, ఆ లోన్ కావాలా అని చెప్పేసి, సో వాటికి వెళ్ళే ముందు అసలు ఆ డబ్బులతో మీరు ఏం చేయాలి అనుకున్నారు ఫస్ట్ ఆలోచించుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీకున్న ఏరియాలో మీరు చేయగలిగే, అంటే అక్కడ ఏం నీడ్ ఉందో ఆ పని చేయడానికి అస్సలు వెనకాడొద్దండి. ఒకప్పుడు ఇది అనుకున్నామా, ఐ మీన్ ఇలాంటి చపాతీలు, రొట్టెలు ఇవన్నీ అమ్ముతారని, కర్రీస్ తర్వాత ఇప్పుడు అసలు ఎలా అంటే కర్రీ పాయింట్లో విపరీతంగా పెరిగిపోయాయి. ఏంటి స్వాతి కొత్త ఐడియా చెప్తానని పాత ఐడియాలే చెప్తున్నావు అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫుడ్కి సంబంధించిన ఏ బిజినెస్ కూడా ఎప్పుడు ఫెయిల్ అవుట్ అవ్వదు అనమాట. సో అది ఎప్పుడు ఎవర్ గ్రీన్, ఎందుకంటే అందరూ ఇప్పుడు బిజీ లైఫ్స్లో ఉంటున్నారు, బిజీ బిజీగా స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ టైం ఉండదు. ఆ టైం ఉండనప్పుడు ఏం చేస్తారు, ఇదిగో ఇలాంటి వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు కదా. సో అలాంటిది డిఫరెంట్గా చేయండి. ఉంటే ఉండని కర్రీ పాయింట్స్, ఉంటే ఉండని ఇంకేదైనా షాప్, మీలో ఉన్న ఆ క్రియేటివిటీని ఉపయోగించాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవే కాకుండా కొన్ని చేయొచ్చు. ఏంటంటే ఫ్రీలాన్స్ రైటింగ్, మీరు బాగా రాయగలిగితే ఎవరికైనా అంటే రైటింగ్ సెక్షన్లో చాలా నీడ్ ఉంటుంది, సో అది చేయొచ్చు. ఇంకొకటి చెప్పన, మీరు నవ్వనంటే ఓ మాట చెప్తాను, ఏంటంటే యూనో రెజ్యూమే రైటింగ్ కూడా ఇప్పుడు అది ఇంట్లో కూర్చొని చేసే ఒక ఏమంటారు ఒక కైండ్ ఆఫ్ బిజినెస్. అది కూడా నిజం. చాలామందికి ఎంత గొప్ప గొప్ప చదువులు, ఐ మీన్ చదువులు ఉన్నా కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆర్ వాళ్ళని వాళ్ళు ఒక సొసైటీకి ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదట. సో రెజ్యూమే రైటింగ్ కూడా ఒక జాబ్ లాంటిదే. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ పార్ట్ టైం అనుకోండి. ఆర్ ట్రాన్స్లేషన్ సర్వీస్, ట్రాన్స్లేట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్, ఐ మీన్ సోషల్ మీడియాని, అంటే చాలామంది లైక్ కొంతమందికి ఏంటంటే వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తారు, వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో

తెలుసుకోవాలో తెలియదట. సో రెజ్యూమే రైటింగ్ కూడా ఒక జాబ్ లాంటిది. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ పార్ట్ టైం అనుకోండి. ఆర్ ట్రాన్స్లేషన్ సర్వీస్, ట్రాన్స్లేట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్, ఐ మీన్ సోషల్ మీడియాని అంటే చాలామంది లైక్ కొంతమందికి ఏంటంటే వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తారు, వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. అది మీకు వస్తే మీరు హ్యాపీగా ఒక 2-3 ఐడియాలను తీసుకొని మీరే ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ని మీరు హ్యాండిల్ చేయొచ్చు. అది కూడా ఒక కైండ్ ఆఫ్ పార్టైమ్ జాబ్, రైట్? ఇంకా చెప్తాను కొన్ని కొన్ని ఐడియాస్, వింటూనే ఉందండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

కూడా డోర్ ఓపెన్ చేసుకుంటూ వస్తుంది. ఏంటి స్వాతి రైమింగ్లో మాట్లాడతావు అంటారా? నిజానికి నిజంగా నిజం ఇదే. ఎందుకంటే యూనో మనకి తెలిసిన స్టార్టప్ బిజినెస్ ఐడియాస్ అంటే ఏం తెలుసు మనకి, ఐ మీన్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ, క్యాండిల్ మేకింగ్, సోప్ మేకింగ్, హోమ్ బేకరీ, టిఫిన్, మీల్స్, ఇవన్నీ కూడా ఓల్డ్ అనమాట, ఓల్డ్ అయిపోయాయి. ఐ మీన్ అందరూ కూడా దాన్ని ఫాలో అయిపోతున్నారు. కొత్తగా మీరు ఏం చేయాలి అని అనుకుంటే ఈవెంట్ ప్లానింగ్, యూనో ఇప్పుడు వచ్చేదంతా కూడా ఏమంటారు పూజలు వ్రతాలు చేస్తుంటారు. ఒకప్పుడు ఏంటంటే ఇంట్లో అందరూ ఉదయాన్నే లేచి అన్నీ చేసుకునేవాళ్ళు, అండ్ చేసుకున్న పూజ బయట ఎవరికి తెలిసేది కూడా కాదు. ఆ ఏమంటారు ఆ వీధిలో వాళ్ళని పిలుచుకొని వాళ్ళు ఏమంటారు వాయినాలు అవి ఇచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదే, ప్రతిదీ సోషల్ మీడియాలో మనం చూపించుకోవాలి అంటే ఆ సంథింగ్ డిఫరెంట్గా డెకరేషన్ కూడా ఉండాలి, అన్ని అరేంజ్మెంట్లు కావాలి. మీకు తెలుసా, నాకు తెలిసిన ఒక ఆవిడ 45 నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. ఆవిడ చక్కగా పూజలు అవి చేస్తారు. ఆవిడ ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేసిన ఐడియా ఏంటంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఐ థింక్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింది. వరలక్ష్మి వ్రతాలు ఆరు ఇలాంటి పూజలు ఉన్నప్పుడు సింపుల్గా వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి, అంటే తినని బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పూజకి కావలసిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా డెకరేట్ చేసి అక్కడ వాళ్ళు ఏ పూజ అయితే చేసుకుంటున్నారో దానికి సంబంధించిన దేవుళ్ళని కానీ ఆ ఫొటోస్ కానీ అన్నీ కూడా అరేంజ్ చేసేసి వస్తుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ వస్తువులు వాళ్ళు తెచ్చేసుకుంటారు. ఎంత సింపుల్గా అనిపిస్తుంది కానీ ఇట్స్ రియలీ క్రియేటివ్, రైట్? తను ఆ ఏజ్లో ఏమి చేయలేను, ఇంకా నాకేమీ అక్కర్లేదు అనుకున్న అక్కడ కూడా తను ఆ బిజినెస్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఎంతగా అంటే, మేము ఆంటీ అని పిలుస్తాం ఆవిడని, ఈ శ్రావణ మాసంలో ఆవిడ ఫోన్లో కూడా దొరకదండి, అంత బిజీ. అలా అలా అలా ఈ సంవత్సర కాలంలో ఎంతగా అంటే కమింగ్ డేస్లో వచ్చే కార్తీక మాసాలు కానీ రకరకాల ఈవెన్ వినాయక చవితి మండపాలు, చిన్న చిన్న వినాయక చవితి మండపాలు కూడా తను డెకరేషన్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. మనుషుల్ని హైర్ చేసుకుంది, రిక్రూట్ చేసుకుంది. చూసారా, ఒక చిన్న ఐడియా, ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న ముందడుగు, దట్స్ ఇట్ అంతే. మరి మీలో ఉన్న క్రియేటివిటీ ఏమైంది ఆలోచించండి, మీకు కూడా ఇలాంటి ఐడియాలు బోల్డ్ అని తడతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే హోమ్ డెకర్స్, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఆర్గనైజింగ్ సర్వీసెస్. దీని గురించి మాట్లాడుతాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి, వింటున్నారు ఫిట్ ఇండియా.

46 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, సాయోనారా అంటూ నేను ఒక్కడిన మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే వినేశారు. మరి మనం మాట్లాడుకున్నాం కొత్త బిజినెస్ ఐడియాస్ ఏంటి అని. అంటే అండ్ ఇందాక చెప్పాను కదా, ఇలా పూజలు ఇంట్లో డెకరేషన్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ చేయొచ్చు అని చెప్పాను. అండ్ అంతేకాకుండా బ్యాంక్స్ దగ్గర చాలామంది, ఏంటి స్వాతి ఇది కూడా ఒక ఐడియానా అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది కూడా ఒక ఐడియానే. బ్యాంక్స్ దగ్గర చాలామంది ఆ ఫామ్స్ ఫిల్ చేయలేక అండ్ ఏమంటారు ఆ యాప్లలో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఏమంటారు వాళ్ళు ఫిల్ చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి ఒక సర్వీస్ని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఏమంటారు, నిజంగా నిజం ఇది కూడా వర్కౌట్ అవుతుంది చాలామంది విషయంలో. ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం అనుకునే వాళ్ళు ఏదైనా బ్యాంక్ దగ్గర ఒక చిన్న షట్టర్ లాంటిది ఆర్ ఇంకేదైనా హట్ లాంటిది వేసేసుకుని, హట్ మీన్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా లేటెస్ట్గా, సో వాటిని పెట్టుకున్నా కూడా ఈజీగా చేయొచ్చు. ఫామ్ ఫిల్లింగ్ అనేది కూడా ఒక ఐడియానే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన ఇంకొక ఏమంటారు బిజినెస్ ఐడియా ఏంటి అని అంటే హోమ్ డెకరేషన్ అయిపోయింది, ఈ కామర్స్ అయిపోయింది అండ్ బ్లాగ్స్ అండ్ ఫోటోగ్రఫీ. అసలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా అలా నడుస్తుంటే ఫోటో తీయాలి అండ్ మాకు రీల్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, చాలామంది ఉంటారు ఇలాగా. మీకు అదంతా చేయడం వచ్చుంటే, ఐ మీన్ ఏమంటారు దీనికి సంబంధించిన ఎడిటింగ్కి సంబంధించిన ఐడియాస్ మీకు ఉంటే మాత్రం 1 డేకి 1,000 రూపీస్ ఇచ్చేసి చాలామందిని హైర్ చేసుకుంటున్నారంట. వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్తుంటే, వాళ్ళు నడుస్తుంటే మనం వీడియో తీయాలి, దాన్ని రకరకాల ఎఫెక్ట్లు ఇచ్చేసి ఇమీడియట్గా రీల్ షేర్ చేయాలి. ఇది కూడా ఒక రకమైన జాబే, ఐ మీన్ ఇది కూడా ఒక రకమైన బిజినెస్ అయిపోయింది. సో ఇలాంటి క్రియేటివిటీ మీలో ఉంటే డెఫినెట్గా ఇవన్నీ ట్రై చేయొచ్చు. ఏమంటారు, నిజంగా నిజం చాలామంది ఈ రీల్స్ ట్రెండింగ్లో ఉంటున్నాయి కాబట్టి వాటి కోసం ఏమంటారు వీడియోగ్రాఫర్ అనొచ్చో మరి ఏమంటారో, సో వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు పర్ డే. సో అలా మీరు నెలంతా కూడా పనిచేయక్కర్లేదు, మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ట్రై చేయండి, ఆలోచించండి. ఇంకా మాట్లాడతాను ఈ పాటి తర్వాత, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆయన మరి మంచి పాట అయితే వినేశారు. జావేద్ అలీ పాడిన పాట గోవిందుడు అందరి వాడు సినిమా నుంచి. స్వాతి, ఇవన్నీ నిజంగా వర్కౌట్ అవుతాయా ఈ ఐడియాస్ అంటే? యా, డెఫినెట్గా. ఫస్ట్ అనేది మనం స్టార్ట్ చేయాలి, కానీ ఏదైనా వస్తుందబ్బా. యూనో, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఇప్పుడు మనం ఏదైతే టెక్నాలజీని ఫాలో అవుతున్నామో ఒకప్పుడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారా? లేదే, అదంతా కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే టెక్నాలజీ ఇట్స్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ లాగా అయింది. అవునా? మరి అలాంటప్పుడు మీ ఐడియా ఎందుకు సక్సెస్ అవ్వదు? అవుతుంది. నేను చెప్పిన ఐడియాసే కాదు, మీకు బోల్డ్ అన్న ఐడియాస్ ఉంటాయి కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ వాటికి సంబంధించి మీరు టెక్నాలజీని వాడుకుంటే ఫండింగ్ ఎలా చేయాలో కూడా బోల్డ్ అన్న ఐడియాస్ అందులోనే ఉంటాయి. ట్రై చేయడం మాత్రమే మన వంతు. ఇదిగో మనం ఇందాక మాట్లాడుకున్నామే, ఒక జింకలాగా, రైట్? మరి ఆ కథలో జింకలాగా చివరి వరకు ట్రై చేయండి. డెఫినెట్గా ఏ ఐడియా అయినా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది పక్కా.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: ఆకాశవాణి FM రెయిన్బో సమయం 5 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కొద్దిసేపట్లో జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణ చేస్తారు. తెలంగాణ ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా, సంక్షేమ విధి విధానాలపై గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండ్రామ్, మోతే శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అమరదీపం వేదికగా 16 రోజుల పాటు 13,000 మందికి పైగా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, జేఏసీలతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన ముసాయిదా నోట్పై చర్చించారు. తెలంగాణలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 3,38,00,000 ఓటర్లకు గాను 73 లక్షలకు పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను పునఃప్రారంభించినట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి ఈ అవకాశం కల్పించారు. జార్ఖండ్లో విద్యార్థుల 24 రోజుల నిరసనల అనంతరం రాష్ట ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేసింది. ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసింది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు, నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14 నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,000,000 హెక్టార్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో హెచ్ఐవీ ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దిశ కార్యక్రమం కింద చేపట్టిన ఈ ర్యాలీని డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ స్వర్ణకుమారి ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: టైమ్ ఆన్ ద స్టూడియో క్లాక్ 5:35 కావస్తోంది. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో మధ్యాహ్నం నుంచి అలా పాటలు వింటుంటే టైమే తెలియలేదు కదా. మరి ఇప్పుడు 5:00 to 5:45 తాజా అండ్ క్రేజీ ట్యూన్స్ వింటారు విత్ మీ ఆర్జే శ్వాతితో ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: You're listening to FM Rainbow 101.9 Rainbow to Jeevitam Rangla Mayam and Crazy Tunes and Taja Tunes Vintunaru with me RJ Swati. So you know, prastutum Telugu audience ento interesting ga wait chestunna eduru chustunna awaited cinema edaina undi ante adi Mass Maharaja Ravi Teja hero ga natinchina emotional action thriller cinema Irumudi ani cheppochu endukante asala cinema kosam enni enta mandi eager ga wait chestunnaru and ante mottaniki ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది ఈ సినిమాకి సంబంధించి. ఈ సినిమా చాలా ఏమంటారు చాలా లెంత్ ఎక్కువగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సో 2.5 hours కాకుండా 2 గంటల 25 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుందట. సో మంచి మూవ్ అనుకోవచ్చు, అంటే లెంతీ సినిమాలు ఈ మధ్యకాలం ఎవరు చూస్తున్నారు చూడట్లేదు కదా. సో ఫైనల్గా ఏంటంటే సినిమాలో అందరికీ తెలుసు ప్రియ భవానీ శంకర్ హీరోయిన్గా వచ్చేసింది, సాయి కుమార్ రాజీ కోష్ అసలు డిఫరెంట్ లొకేషన్స్లో ఇందులో పాట మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అందించిన ఆ మ్యూజిక్ ఇప్పటికే చాలా చోట్ల అలా మారు మోగుతూనే ఉంది. అండ్ కమింగ్ వచ్చేసేది కూడా కార్తీక మాసం. అండ్ ఈ సినిమా పేరేంటి, ఇరుముడి రైట్? ఇంకా సరే సినిమాకి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అన్న ధీమాతో అయితే ఉన్నారు. రియలీ నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు మనం రవితేజని డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసాము, కానీ ఇది సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది రవితేజకి. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మొత్తానికైతే ఇందులో పాట అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయినాయి, 2-3 పాటలు అయితే విన్నాను నేను, చాలా అంటే చాలా బాగున్నాయి. సో దట్స్ జీవి ప్రకాష్ అనమాట. రైట్, మరి అందరూ లాగే నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుంది ఇరుముడి అని చెప్పేసి. సో త్వరలో రాబోతోంది, మరి ఎలా ఉండబోతుందని చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా అయితే ఉంది. నిజమే కదా, మనం అంటే బాగా ఇష్టపడ్డ హీరో, మనం అభిమానించే హీరో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో వస్తున్నాడు అంటే మనకి అంచనాలు అలా అలా అలా పెరిగిపోతూ ఉంటాయి. సో అందులో నేను ఒకదాన్ని. వీటినే ఉందండి FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమ్మాయి.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: FM Rainbow 101.9.

ಗೆಟಿಂಗ್ ರೆಡಿ ಫಾರ್ దేనికి దేనికి దేనికి అంటే మెగా అభిమానులకి తెలుసు దేనికి రెడీ అవుతున్నారో యూనో సో మెగా 158 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందరూ సో మరి చిరంజీవి లేటెస్ట్గా నటిస్తున్న వైటర్డ్ మూవీ తన కెరీర్లో 158 సినిమా కూడా ఇది అందరికీ తెలిసిందే బాబీ డైరెక్టర్ మరి ఈ సినిమా టీజర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఈ టీజర్ కన్నా ముందే మొన్నేదో ఈవెంట్లో చిరంజీవి గారు కాస్త టైటిల్ని రివీల్ చేసి చేయనట్టుగా సో తెలుసు కదా చిరు లీక్స్ అంటూ కాస్త రిలీజ్ చేశారనుకోండి అఫ్ కోర్స్ అదే టైటిల్ అయ్యుండొచ్చు కాకపోయిండొచ్చు కాకపోతే టైటిల్ కోసం కూడా ఇంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే సినిమా ఎలా ఉండబోతోంది అని అంచనాలు కూడా పెరిగిపోతాయి మరి దానికి తగ్గట్టుగా ప్లానింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి అని అనుకుంటున్నారు మొత్తానికైతే మరోసారి వాల్తీరు వీరయ్య కాంబినేషన్ దుమ్ము లేపుతుంది అని మెగా అభిమానులు కాలర్ ఎగరేసుకొని మరీ మాట్లాడుకుంటున్నారట అట నిజమే నేను విన్నాను బస్లో మీకేం తెలుసు సో మనకు కూడా మెగా ఫ్యాన్సే కదా ఎనీవేస్ మొత్తానికైతే ఈ సినిమా టైటిల్ టీజర్కి సో ఫిక్స్ చేసేసారు డేట్ ఏంటంటే ఆగస్టు 22 థియేటర్స్లలో సినిమా టైటిల్ టీజర్ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయితే చేశారు సో వైట్ అండ్ సీ అనమాట మరెన్నో రోజులు కూడా లేదు అలా అలా అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఏమై ఉంటుంది ఆ టైటిల్ మీరైతే ఏమనుకుంటున్నారు ఏ టైటిల్ పెడితే బాగుంటుంది లేదా ఈ టైటిల్ పెట్టుంటారని మీరు ఏదైనా గెస్ట్ చేస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు 1040-232-3482 వింటూనే ఉండండి క్రేజీ అండ్ తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో

0: శంకర్ వరప్రసాద్ మూవీ నుంచి భీమ్స్ పాడిన పాట విన్నారు. 525 వన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో

ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Tajo, I'm Crazy Tunes Vintronaro, only on FM Rainbow 101.9 Low with me, RJ Swati. So, time on studio clock 5:31. And man, Sandeep Kishan hero ga, ostina cinema release date ita fix aipoyindi. Adi intante October 2nd na release cheyalani decide ayyaru. Intaki cinema peru enti telusa? Andariki telisinde Sigma. So, Sigma new release date aithe vachesindi. Aithe actually July lone release avvalsindi. So, kakapothe danikanna mundu Jana Nai మన విజయ్ది జన నాయకన్ రిలీజ్ అవ్వడంతో పోస్ట్ పోన్ చేశారు. అవును, విజయ్ సినిమాకి దీనికి ఏంటి సంబంధం అంటే, యూనో మన సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సిగ్మా సినిమాకి దర్శకుడు ఎవరో తెలుసా, డైరెక్టర్ ఎవరు అంటే మన విజయ్. ఎస్, మీరు విన్నది కరెక్టే, తమిళనాడు సీఎం విజయ్ సన్ ఎవరైతే ఉన్నారో జాసన్ సంజయ్ డైరెక్టర్గా మన తెలుగు తెరకి పరిచయం అవ్వబోతున్నారనమాట. సో మొత్తానికైతే ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా, అండ్ అలాగే రాజుసుందరం కూడా కనిపిస్తున్నారు చాలా రోజులకి. సో రాజుసుందరం అండ్ అలాగే సంపత్రాజ్ వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు. అండ్ దీనికి మ్యూజిక్ వచ్చేసి తమ్మన్. సో ఫైనల్లీ అక్టోబర్ 2nd మూవీ రిలీజ్ అయితే రాబోతోంది సందీప్ కిషన్. సో మంచి క్రేజీ అంటే క్రేజ్ ఉన్న అబ్బాయి, అండ్ మనకి అప్పట్లో ఉదయ్ కిరణ్ లాగా సందీప్ కిషన్ కూడా పక్కింటి అబ్బాయి లాగే అనిపిస్తాడు, న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది. సో మరి ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్కి ప్లస్ అవ్వాలని ఏమంటారు. సో మనం కూడా వెయిట్ చేద్దాం ఈగర్గా. అండ్ ఆల్ ద బెస్ట్ టు సందీప్ కిషన్. అండ్ సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటున్నారు. మరి తన రోల్ కూడా డిఫరెంట్గా ఉండబోతుందని ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ కూడా చెప్పారు. సో వెయిట్ చేద్దాం. మరి సందీప్ కిషన్ యాక్ట్ చేసిన సినిమా ఊరు పేరు భైరవ కోన నుంచి రామ్ మిర్యాల పాడిన ఈ పాట మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. సమయం 5 గంటలు దాటి 45 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఇది మన చట్టం ఓటీఎస్ వన్ టైమ్ సెటిల్మెంట్. ఈ అంశంపై రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం శీర్షికన ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ హరీష్ గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి వన్ టైం సెటిల్మెంట్కి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: హరీష్ గారు, సాధారణంగా బ్యాంక్ లోన్స్ తీసుకొని ఆస్తులు కొనుగోలు చేయడం లేదా వ్యాపారం విషయంలో లోన్స్ తీసుకోవడం అనేది సర్వసాధారణం. అటు ఉన్నత చదువుల కోసమైనా దేనికోసమైనా లోన్ తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ అనుకోని సందర్భాల్లో అది ఆ కుటుంబం పరిస్థితి వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు, విపత్కర పరిస్థితుల్లో బ్యాంకు లోన్ చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆ కుటుంబానికి. అలాంటి కారణాల పరంగా సమయానుకూలంగా చెల్లించలేని పరిస్థితిని సాల్వ్ చేసుకోవడం కోసం వచ్చిందే ఈ వన్ టైం సెటిల్మెంట్. ఎలాంటి పరిస్థితుల్లో వన్ టైం సెటిల్మెంట్ చేసుకోమని సలహా ఇస్తారు? ఈ వన్ టైం సెటిల్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలియజేస్తారు?
1: ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బ్యాంకులు అన్నవి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ సేకరించి అవసరమున్న వారికి రుణాలు అందిస్తుంది. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఏంటంటే మళ్ళీ సకాలంలో ఆ బ్యాంకు రుణాలని బ్యాంకుకి చెల్లించాలి. అప్పుడే బ్యాంకులు మిగతా అవసరమున్న వారికి సహాయం చేయగలుగుతాయి. బ్యాంకులు కొన్ని సందర్భాల్లో రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి కొంతమంది కలగవచ్చు. అది వ్యాపారంలో దెబ్బతిని కానీ వేరే ఇతర కారణాల వలన ఇది జరగవచ్చు. ఓటీఎస్ అనేది ఓన్లీ బ్యాంక్ లాస్ట్ రిసార్ట్గానే తీసుకుంటుంది. సో ప్రతి బ్యాంక్కి ఒక ఓటీఎస్ పాలసీ ఉంటుంది. సో ఈ ఓటీఎస్ పాలసీ ఒక బ్యాంక్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ జనరల్గా అన్ని బ్యాంకుల పద్ధతి సామాన్యంగా ఒకే రకంగా ఉంటుంది. ఏంటంటే ఆస్తుల తనఖా, స్థిర చరాస్తుల కొలాటరల్ సెక్యూరిటీస్ మీదనే లోన్ శాంక్షన్ చేస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఒకవేళ తీర చరాస్తులు తీసుకోకుండా చేస్తున్న కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో అంత సెక్యూరిటీస్ తీసుకోకపోవచ్చు.

0: సో ఆ ప్రాజెక్ట్ మరి వయబుల్ కానప్పుడు అప్పుడు బ్యాంక్ ఇంకా వేరే దారి లేదు కాబట్టి ఎంత డబ్బులు వస్తుందో చూసి దాని ప్రకారం ఇంకా వేరే గ్యారంటీ కానీ పర్సనల్ వ్యక్తిగత పూచికత్తు గ్యారంటీ అవి అన్నీ లేకపోతే ఆ సందర్భంలో బ్యాంక్ ఓటీఎస్ యాక్సెప్ట్ చేస్తుంది.
1: అయితే మీరు అన్నట్టు సెక్యూరిటీగా చూపించిన వస్తువులు కానీ ఆస్తులు కానీ ఉంటే జప్తు చేయడం జరుగుతుందా?
0: జరుగుతుంది.
1: మరి సాధారణంగా సెక్యూరిటీ చూపించిన ఆస్తి విలువ అప్పుతో ఏదైతే డిఫాల్ట్ అయ్యారో ఆ అమౌంట్తో సమానంగా ఉంటే సరే సరే, లేదా ఏదైనా పరిస్థితుల వల్ల కావచ్చు మార్కెట్ విలువ పడిపోయింది అంటారు, డౌన్ అయింది అంటారు, అలాంటి పరిస్థితుల్లో ఈ సెక్యూరిటీగా చూపించిన దాని విలువ తక్కువ ఉన్నప్పుడు ఎలా చేస్తుంది?
0: ఆ సందర్భంలో కూడా బ్యాంక్ ఓటీఎస్ చేయడానికి ఒప్పుకుంటుంది. జనరల్గా బ్యాంక్ ఇతర రుణం ఇస్తున్న దానికి కొంచెం ఎక్కువగానే ఆస్తులు తనఖా తీసుకుంటాయి, విలువ వాల్యుయేషన్ చేసి దాని ప్రకారం తీసుకుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆస్తుల వాల్యూ విలువ తగ్గిపోవచ్చు ఏదైనా కారణాల వలన, అప్పుడు కూడా వ్యక్తిగత గ్యారంటీ లేకపోతే అప్పుడు మాత్రమే ఓటీఎస్కి అంగీకరిస్తుంది.
1: అయితే మీరు అన్నట్టు విలువ తగ్గడం పెరగడం అనేది ఒకవైపు అయితే, ఇంకోవైపు ఉదాహరణకి ఏదైనా భూమి కానీ భూమి తాలూకు పట్ట కాగితాలు నేను బ్యాంకులో పెట్టి అప్పు తీసుకొని ఉంటే, ఆ భూమి ఇప్పుడు వివాదాస్పదమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదైనా లిటిగేషన్లో ఉన్నప్పుడు అలాంటి దాని
0: పరిస్థితిని సమీక్షిస్తుంది బ్యాంక్. ఒకవేళ అది ఎలాంటి వివాదము అది తొందరగా పరిష్కారం అవుతుందా లేదా చూసుకొని దాని ప్రకారం ఒకవేళ తొందరగా పరిష్కారం అయ్యేటట్టుంటే ఓటీఎస్ ఒప్పుకోదు. ఎందుకంటే బ్యాంక్ మళ్ళీ ప్రజల నుంచి తీసుకున్న డబ్బు కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా. కాబట్టి లీగల్గా బ్యాంకుకి ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంది అన్నది చూసుకొని బ్యాంక్ అప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటీఎస్ చేయాలా వద్దా ఆలోచిస్తుంది. ఇంకో కొన్ని సందర్భాల్లో చాలా వివాదాల్లో ఇరుక్కొని ఎన్నో ఏళ్ళుగా అది పరిష్కారం కాకుండా ఉండి మళ్ళీ చాలా లిటిగేషన్ చాలా ఎక్కువైపోయిన సందర్భాల్లో కూడా బ్యాంక్ ఓటీఎస్కి సమ్మతిస్తుంది. ఒకవేళ డాక్యుమెంట్స్ బ్యాంక్ తీసుకున్న డాక్యుమెంట్స్లో ఏదైనా లోపాలుంటే, న్యాయపరంగా లోపాలుంటే, చిక్కులుంటే అప్పుడు కూడా బ్యాంక్ ఓటీఎస్ చేయడానికి ఒప్పుకుంటుంది.
1: ఇప్పుడు బ్యాంక్ వారు అప్పు పట్ల కానీ ఆ సూరిటీ పట్ల కానీ ఎంత సమయంలో న్యాయపరమైన చర్యలు చేపట్టాలి? దీనికి లిమిటేషన్ అంటూ ఏదైనా ఉంటుందా?
0: రిమూవబుల్ ప్రాపర్టీ మార్టేజ్ చేసినప్పుడు బ్యాంక్ 12 ఏళ్ల వరకు లిమిటేషన్ ఉంటుంది. 12 ఏళ్ల వరకు లీగల్ యాక్షన్ చేయవచ్చు. ఎక్కడైతే ఆస్తులు తనఖా పెట్టకుండా బ్యాంక్ రుణాలు ఇచ్చిందో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రామిసరీ నోట్ మీద వాటి మీద ఇస్తే అప్పుడు మాత్రం 3 ఏళ్ళు లోపల మాత్రమే బ్యాంక్ లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు.
1: నాకు వన్ టైం సెటిల్మెంట్ కావాలని కట్టలేకపోతున్నానని చెప్పి పౌరుడిగా రుణగ్రహీత ఎవరైనా సెటిల్మెంట్ చేయమని తనే ముందుకు రావచ్చా?
0: తనే ముందుకు రావాలి. యాక్చువల్లీ ఇది ప్రతి రుణగ్రహీత బాధ్యత, తీసుకున్న రుణం తిరిగి చెల్లించడం అతని బాధ్యత. సో ఎప్పుడైతే కట్టలేని కొంతమంది విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు. సో విల్ఫుల్ డిఫాల్టర్స్ ఏం చేస్తారు, ఏదో ఒక కారణం చూపించి లేకపోతే ఏదో ఒక వివాదం సృష్టించి, లేని వివాదాన్ని సృష్టించి
1: వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందామని చూస్తారు.
0: వన్ టైం సెటిల్మెంట్ తక్కువ ఇదిలో చేద్దామని చూస్తుంటారు. వేరే ఏదో ఒక వివాదం చూపించి డబ్బులు కట్టరు బ్యాంకుకి. ఆ సందర్భంలో బ్యాంకుకి నష్టం వాటిల్లే సందర్భం అది. కాబట్టి సిన్సియర్ అంటే జెన్యున్ బారోవర్స్ ఎవరైతే విల్ఫుల్ డిఫాల్ట్ చేయాలన్న ఉద్దేశం లేని వాళ్ళు తమంత తామే బ్యాంక్ అధికారులను సంప్రదించి మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నామని ఓటీఎస్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో బ్యాంక్ అప్పుడు వాళ్ళ పాలసీ ప్రకారం, ప్రతి బ్యాంకుకి ఒక ఓటీఎస్ పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారం అన్నీ పరిశీలించి బ్యాంకు ఓటీఎస్ని సమర్థిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఎన్నో కేసుల్లో ఏం చెప్పిందంటే ఈ ఓటీఎస్ అనేది బారోవర్ హక్కు కాదు, హక్కుగా స్వీకరించరాదు, బ్యాంకుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వ్యాపారాత్మక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి,
1: మళ్ళీ సేవలు అందించాలి అంటే బ్యాంకు
0: నిలబడాలి బ్యాంకు కాబట్టి హక్కుగా తీసుకోరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
1: ఎన్ని విధాలుగా వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది?
0: బ్యాంకుని అప్రోచ్ అయిన తర్వాత ఒకటేమో లంసమ్ సెటిల్మెంట్ ఉంటుంది, ఒకేసారి పే చేసేసి 100 రూపాయలు ఉంటే 80 రూపాయలు 70 రూపాయలు అట్లా చేస్తా అని చెప్పేసి ఒకేసారి చేయొచ్చు, లేకపోతే ఒక 12 నెలలు జనరల్గా 1 సంవత్సరం వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2-3 ఏళ్ల వరకు కూడా బ్యాంక్ అలౌ చేస్తుంది.
1: మీరు అన్నట్టు పూర్తిగా ఇది బ్యాంక్ డిస్క్రిప్షన్, బ్యాంక్ విచక్షణ మేరకు అధికారులు ఎవరైతే పరిశీలన చేస్తారో వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళు అనుకూలంగా స్పందించి ముందుకొస్తే రుణగ్రహీత ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ గ్రహించి వాళ్ళ విచక్షణతో అంగీకరిస్తే ముందుకెళ్తుంది.
0: ముందుకెళ్తుంది.
1: అయితే ఈ కేంద్ర ప్రభుత్వం

0: ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నుంచి బ్యాంకులను కాపాడడం కోసం రికవరీని దృష్టిలో పెట్టుకుని సర్ఫేసీ యాక్ట్ 2002లో తీసుకురావడం జరిగింది. మరి సర్ఫేసీ యాక్ట్ పాత్ర ఏమిటి ఈ వన్ టైం సెటిల్మెంట్ విషయానికి వస్తే?
1: ప్రాపర్టీస్ తనఖా పెట్టిన, మార్ట్గేజ్ చేసిన ప్రాపర్టీస్ని బ్యాంకుకి న్యాయస్థానాల్లో జోక్యం లేకుండా అమ్మడానికి బ్యాంకుకి ఇచ్చిన పవర్ సర్ఫేసీ. సో ఓటీఎస్ అనేది ఏ సందర్భంలోనైనా రావచ్చు. అప్పు చెల్లించలేని సందర్భంలో బ్యాంకులు ఓటీఎస్ శాంక్షన్ చేయొచ్చు, కానీ సర్ఫేసీకి దీనికి సంబంధం లేనట్టే చెప్పొచ్చు. సో ఎందుకంటే సర్ఫేసీ అనేది బ్యాంకుకి ఇచ్చిన అధికారం, తమకి మార్ట్గేజ్ చేసిన ఆస్తులని అమ్మి తమ రుణం వసూలు చేసుకోవడానికి బ్యాంకుకి ఇచ్చిన అధికారం. సో దానికి వన్ టైం సెటిల్మెంట్కి సంబంధం లేదు, కానీ లోక్ అదాలత్లో కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవచ్చు. బ్యాంకుని, రుణగ్రహీతల్ని ఒక చోటికి చేర్చి ఇది ఫెసిలిటేట్
0: మీడియేషన్ చేసి ముందుకు తీసుకెళ్ళచ్చు,
1: ముందు తీసుకెళ్ళచ్చు.
0: అయితే హరీష్ గారు, మీరు అంటున్నట్టు ఎవరైనా వారి వారి పరిస్థితుల వల్ల వన్ టైం సెటిల్మెంట్ విధానానికి వచ్చి బ్యాంకుని సంప్రదించి ముందుకెళ్ళడానికి అంగీకారం పొందిన తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించలేని పరిస్థితిలో ఒక సంవత్సరం కానీ సంవత్సరంన్నర కాలంలో చెల్లించడానికి ఒప్పుకొని దాన్ని కూడా దఫాలు దఫాలుగా ఈఎంఐ రూపంలో కానీ వారు ఒప్పుకున్న విధానంలో కట్టడానికి ఒప్పుకున్నారు,
1: ఒప్పుకున్నాం.
0: మళ్ళీ అదే పరిస్థితుల ప్రభావం వల్ల కట్టలేకపోతేనో, సగం చెల్లించి మిగతా సగం చెల్లించిన విషయంలో జాప్యం జరిగితేనో, అలాంటి వారిపైన ఎలాంటి యాక్షన్ ఉంటుంది? మరి వారికి ఇప్పటిదాకా కట్టిన అమౌంట్ తాలూకు విషయంలో మళ్ళీ ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా? ఎలా
1: అది
0: స్పందిస్తుంది?
1: స్పెషల్గా ఓటీఎస్ శాంక్షన్ చేసినప్పుడే రాసి ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందే నిర్ణయించబడతాయి, ఇది ఇంత సమయంలో పే చేయాలి లేకపోతే ఓటీఎస్ స్టాండ్స్ క్యాన్సల్డ్ అని జనరల్గా బ్యాంక్ ముందే ఇన్ఫామ్ చేస్తుంది బారోవర్కి. సో కాబట్టి ఒకవేళ చేయకపోతే ఆల్రెడీ పే చేసింది అకౌంట్ అవుతుంది, కానీ మీ బ్యాంక్కి ఓటీఎస్ క్యాన్సిల్ చేసే అధికారం ఉంది.
0: హరీష్ గారు, వన్ టైం సెటిల్మెంట్ లాంటి పరిస్థితి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: ఎప్పుడైతే బ్యాంక్ ఓటీఎస్ శాంక్షన్ చేసినప్పుడు ఏదో ఒక విధంగా ఆ ఓటీఎస్ అమౌంట్ చెల్లించి రుణ విముక్తి అవ్వడమే సరైన మార్గం, లేకపోతే మళ్ళీ ఓటీఎస్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అదే పరిస్థితి వచ్చి కష్టసాధ్యమవుతుంది అప్పుడు.
0: బాగుంది హరీష్ గారు, పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడు అధిక సంపన్నుడు అన్నట్లు అప్పు చేయకుండానే ఉండాలి, అవసరార్థం చేసిన అప్పును తిరిగి సమయానికి చెల్లించేయాలి, అనుకోని పరిస్థితుల కారణంగా అప్పు చెల్లించలేకపోతే ఈ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్తున్నారు మన హరీష్ గారు. హరీష్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు మీరు ఇది మన చట్టం ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అంశంపై రిటైర్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: FM Rainbow 101.9.
1: ಈ ಗಾಳಿ, ಆ ಹೊರು, ಇವೆನ್ನೆಲ್ಲ ನುವ್ವು ನೀನು ఎలానే ఉండిపోతే బాగుంటుంది కదా?
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా?
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్ ఎలా?

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 6 గంటల 1 నిమిషం అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో ఇవాళ స్పెషాలిటీస్ ఏంటి అని చదువుతున్నప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూశాను. దట్ ఇస్ టుడేస్ నేషనల్ రోలర్ కోస్టర్ డే అని. సో రోలర్ కోస్టర్స్ అనేవి అమ్యూజ్మెంట్ పార్క్స్లోనే కాదు, అప్పుడప్పుడు మనకి మన రియల్ టైం లైఫ్లో కూడా ఎదురవుతూ ఉంటాయని నాకు ఇప్పుడు ఇంకా క్లియర్గా తెలిసింది. బికాస్ నేను జస్ట్ ఇలా బయలుదేరి వస్తూ ఉన్నాను స్టూడియోకి, కొంచెం ఒక 2 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నానేమో స్టూడియోకి అప్రోచ్ అవ్వడానికి, సడన్గా వర్షం పడింది. ఆ సడన్ వర్షం, ఆ వర్షాన్ని హ్యాండిల్ చేయాలి, టైంకి మీ అందరితో మాట్లాడడానికి వచ్చేయాలి, ఇట్ వాజ్ లైక్ అ షార్ట్ రోలర్ కోస్టర్ రైడే అని చెప్పాలి. సో ఇలాంటి రోలర్ కోస్టర్స్ మనం ఎవ్రీడే చూస్తూ ఉంటాం కదా. ఎస్, అవి హ్యాండిల్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటాయి, కానీ అవి హ్యాండిల్ చేసేసి రైట్ టైంకి వచ్చేసిన తర్వాత చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. సో విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ నేషనల్ రోలర్ కోస్టర్ డే. ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
0: FM Rainbow 101.9.

Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:13 అయితే అయిపోయింది. ఎస్, సిటీలో కొన్ని చోట్ల అయితే సడన్గా వర్షం స్టార్ట్ అవుతుంది. సో అలా వర్షం స్టార్ట్ అవ్వగానే డెఫినెట్లీ బ్యూటిఫుల్ ట్రాక్స్ అయితే గుర్తొస్తూ ఉంటాయి. సో మీకోసం మీ సూపర్ ట్రాక్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: FM Rainbow 101.9.

0: రెడీ అయిపోయింది, మాంటేజెస్ అయిపోయినాయి. సరదాగా జాస్ట్రా చేద్దామా?
1: చేసా?

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 6:50. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. ఎస్, ఎప్పుడన్నా టైం బ్లాకింగ్ ట్రై చేశారా? అసలు ఈ టైం బ్లాకింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మన రోజులో ఉన్న టైంలో, అంటే మన రోజును బ్లాక్స్గా డివైడ్ చేసుకోవడం. ఉదాహరణకు, పొద్దున్న 9 నుంచి 10 వరకు ఒక ఇంపార్టెంట్ టాస్క్ చేస్తాననుకోవడం, లేదా ఆ తర్వాత మరొక గంటకు ఇంకో సెకండ్ టాస్క్ అసైన్ చేసుకోవడం. ఇలా చేయడం వలన టైంకి ఒక జాబ్ అసైన్ చేస్తూ ఉంటే ఆ జాబ్ ఆ టైంకి అయిపోతూ ఉంటుందిట. నాకు టైం దొరికితే పని చేస్తాను అని అనుకోవడం కంటే ఈ టైంలో ఈ పని చేస్తాను అని నిర్ణయించుకోవడం వలన టాస్క్స్ డెఫినెట్గా మీరు అనుకున్న దానికంటే బెటర్గానే, ముందుగానే ఫినిష్ అయిపోతాయి అంటున్నారు నిపుణులు. సో నిపుణులు టైం మేనేజ్మెంట్ గురించి, ఒక బెస్ట్ టెక్నిక్ గురించి మాట్లాడాలి అంటే టైం బ్లాకింగ్ ఈజ్ ద బెస్ట్ టెక్నిక్ అంటున్నారు. సో మేబీ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ, యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:02 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రాంలో. హలో రెయిన్బో అనగానే ఎవ్రీడే బ్యూటిఫుల్ టాపిక్తో చక్కగా మన లిజనర్స్తో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో అలాగే ఇవాళ కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటి అంటే, మీకు హ్యాపీనెస్ను ఇచ్చే హాబీ ఏంటి, అండ్ దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారా లేదా మిస్ అవుతున్నారా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ కాల్ మీ ఆన్ 0402323 0030, 0402323 4821, అండ్ 0402970 4715. ఈ సూపర్ ట్రాక్ తర్వాత మన ఫస్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:07 అయితే అయిపోయింది. ఎస్, మన ఫస్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? హలో హలో, రమణయ్య గారు మాట్లాడండి. వినిపిస్తోంది? ఎస్, వినిపిస్తోందండి. లేదు, వినిపిస్తోంది, మాట్లాడండి. టాపిక్ విన్నారా? సూపర్ అండి. మీరు కొంచెం

థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్ అండి రమణయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి. కొంచెం సిగ్నల్స్ అటు ఇటు అనేట్టు అనిపించింది కదా, వాయిస్ కొంచెం బ్రేక్ అయింది, బట్ దెన్ ఇట్స్ ఫైన్, దట్ వాజ్ అ బ్యూటిఫుల్ కాలర్. సో ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ ట్రాక్ ఉంది, ఆ సూపర్ ట్రాక్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. టాపిక్ ఒకసారి రిపీట్ చేస్తాను, మీకు హ్యాపీనెస్నిచ్చే హాబీ ఏంటి? హాబీస్ బై చాయిస్ మనం చేసుకునేవి, సో మనకి హ్యాపీనెస్నిచ్చే హాబీస్ కొన్ని ఉంటాయి, అండ్ ఆ హాబీస్ని మీరు కంటిన్యూ చేస్తున్నారా లేదా మిస్ అవుతున్నారా? లెట్స్ టాక్ ఆన్ దిస్ టాపిక్ ఇన్ ఆర్ హలో రెయిన్బో టుడే. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 0402323-00, 0402323-48-21 అండ్ 0402970-4715. ఇప్పుడైతే ఈ సూపర్ ట్రాక్ మీకోసం, స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏంది బ్రో కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని.

0: చేస్తారు.
1: సూపర్ అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
0: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: స్టే ట్యూన్, స్టే బ్రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:14 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో
4: సంధ్య, వందనం అండి. సత్య గారు,
3: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
4: ఎలా ఉన్నారు?
3: గుడ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
4: గ్రేట్ అండి, బాగున్నాను.
3: సూపర్ సూపర్.
4: అయితే మీరు అడిగిన ప్రశ్నకు నా అలవాటే మీరండి.
3: ఓకే,
4: అంటే మీ పేరు, మీ నామధేయం సత్య కదండి?
3: అవును.
4: అయితే నేను సత్యంగా ఉంటాను.
3: ఓకే,
4: అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.
3: సూపర్.
4: ఇంకో దారి దేవులాడుకోకుండా నేరుగా ఉంచుతుంది, నిప్పులాగా ఉంచుతుంది నన్ను.
3: సూపర్ సూపర్ అండి.
4: అలవాటు అనేది నేను మానుకోలేదు. ఇప్పటిదాకా నేను లేనిది అనేది నేను ఆడలేదు. మీరు నమ్మండి, నమ్మకండి, డిస్కనెక్ట్. ఇంకోటి ఏంటంటే నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 14వ తారీఖు August 14th నాడు మీరు ముగ్గురు కలిసి షో చేశారు.
3: ఎస్, అవును.
4: సత్య గారు, ప్రేమ బాంధవి గారు,
3: కైవల్య. అవును.
4: అయితే మీ ముగ్గురు పేర్లను పెట్టిన మీ తల్లిదండ్రులకు ఒక నమస్కారం అండి. ఎందుకంటే అది ఎంత బలాన్ని ఇస్తుంది అంటే, మిమ్మల్ని మీ పేరుని ఆచరించి బతికేది అనుకోండి, ప్రేమ దొరుకుతుంది. ఆ ప్రేమతో ఉన్నాం అనుకోండి, కైవల్యాన్ని పొందుతాం.
3: సూపర్ అండి, భలే కలిపారు. అసలు వీ డిడ్ థింక్ అబౌట్ ఇట్.
4: హలో,
3: చాలా బాగా కలిపారు ఆ చైన్. వీ డిడ్ థింక్ అబౌట్ ఇట్.
4: కలపడం కాదండి, అది సత్యం. దట్ ఈస్ ఫ్యాక్ట్, కాదంటారా?
3: సూపర్ సూపర్, కరెక్ట్.
4: ఇంకోటి ఏంటంటే నాకు ఇష్టమైంది. ఇంకోటి ఏంటంటే నిజ జీవితంలో అలా ఉండాలనేది ఒక పాట ఉంది, మీరు ప్లే చేస్తానంటే చెప్తాను.
3: చెప్పండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను.
4: సన్యా సత్యమూర్తి నుంచి హెల్చెలో చెలో లైఫ్ సెమీలో ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో.
3: షూర్, మీరు వింటూ ఉండండి, తప్పకుండా ప్లే చేస్తాను.
4: థాంక్యూ వెరీ మచ్.
3: థాంక్యూ సో మచ్ అండి. సో టాపిక్ ఫర్ హలో రెయిన్బో ఫర్ టుడే ఇస్ వాట్ ఈస్ యువర్ హ్యాపీ హాబీ. మీకు హ్యాపీనెస్ ఇచ్చే హాబీ ఏంటి? ఆ హాబీతో ఇంకా మీరు అలైన్ అయి ఉన్నారా, కంటిన్యూ అవుతున్నారా, లేదా మిస్ అవుతున్నారా? ఎస్, సో దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ హలో రెయిన్బో. మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323003030, 0402323481 అండ్ 0402970-4715. ఇప్పుడు ఇది ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, సూపర్ సాంగ్. తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Bro, did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:21 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రాంలో. మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో
3: హలో
2: హలో, నమస్తే అండి. మీ పేరు
3: అనిల్ కుమార్.
2: అనిల్ కుమార్ గారు, ఎస్ అండి. సో టాపిక్ విన్నారా?
3: విన్నాను. సో నాకు హ్యాపీనెస్ ఇచ్చే హాబీస్ రెండు ఉన్నాయండి. ఒకటి గార్డెనింగ్, ఇంకొకటి పెయింటింగ్.
2: సూపర్.
3: సో వర్క్ ప్రెషర్ వల్ల నేను అంటే రెండు ఫాలో అవ్వలేకపోతున్నాను. మీరు అన్నారు కదా హాబీ అంటే ఫాలో అవుతున్నారా అవ్వట్లేదా అని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో పెయింటింగ్ నేను వేయలేకపోతున్నాను. ఎందుకు అంటే టైం, వర్క్ ప్రెషర్ ప్లస్ టైం దొరకకపోవట్లేదు. ఎందుకంటే పెయింటింగ్ చాలా టైం
2: అవుతున్నాం.
3: సో అందుకని గార్డెనింగ్ మాత్రం నేను వదులుకోలేదండి. ఎప్పటికి చిన్న స్టార్టింగ్ లైఫ్ ఆఫ్ అంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేస్తున్నాను.
2: సూపర్ అండి.
3: సో వీక్లీ వన్స్ అట్లీస్ట్ ఒక 2 అవర్స్ నేను దాని మీద స్పెండ్ చేస్తాను అన్నమాట. సండే
2: చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది కదా.
3: చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది, ప్లస్ బాడీకి ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి. దానికి చెట్లకన్నిటికీ ఫర్టిలైజ్ చేయడం, ఎండిపోయిన ఆకులు తీసేయడము, మళ్ళీ పెస్టిసైడ్ చేయడము పురుగులు వచ్చినప్పుడు. సో ప్లస్ అందరూ ఇంటికి వచ్చిన వాళ్ళు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ వాటి ఆ మొక్కల్ని ఆ ఫ్లవర్స్ ని చూసి అప్రిషియేట్ చేసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను అన్ని వెరైటీ ప్లాంట్స్ కూడా పెడతాను. సో ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను రేడియోలో ఈ మొక్కల గురించి. నాకు చాలా అంటే ఐఎమ్ ఆబ్సెస్డ్ విత్ ప్లాంట్స్ అన్నమాట. కొన్ని రేర్ ప్లాంట్స్ కూడా మెయింటైన్ చేస్తాను కాబట్టి అవి చూసి చాలా, నేను ఈవెన్ వాట్సాప్ స్టేటస్ లో కూడా పెడతాను రోజు అవి. సో అందరూ లైక్స్ పెడుతూ ఉంటారు, చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అని చెప్పేసి. సో హ్యాపీగా అనిపిస్తుంది.
2: సూపర్.
3: నేను అనేది ఏంటంటే ప్రతి మనిషి అట్లీస్ట్ ఒక ఏదో ఒక గుడ్ హ్యాబిట్ హాబీ రెగ్యులర్ గా చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే రొటీన్ లైఫ్, ఈ వర్క్ ఫ్యామిలీ టెన్షన్స్ ప్లస్ ఆఫీస్ టెన్షన్స్ అలసిపోతాం మనము. సో దాని నుంచి దూరం అవ్వాలంటే రిలాక్స్ కావాలంటే ఒక హాబీ అన్నా ఉండాలి.
2: వెల్ సెడ్ అండి.
3: అంటే అసలు రిలాక్సేషన్ ఉంటుంది, మళ్ళీ ఎనర్జీ వస్తుంది బాడీకి.
2: కరెక్ట్ కరెక్ట్. సూపర్ గా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అనిల్ కుమార్ గారు. ఎస్, యాజ్ అనిల్ కుమార్ గారు సెడ్, అది చాలా చాలా కరెక్ట్. హ్యాపీ హాబీ అనేది

ప్రతి మనిషికి ఒక డిఫరెంట్ హాబీ ఉండొచ్చు. ఎందుకంటే మీకు హ్యాపీనెస్ని ఇచ్చేది ఇంకొకరికి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇంకొక హాబీ హ్యాపీనెస్ని ఇవ్వచ్చు. కానీ ఏదో ఒక హాబీని అలవర్చుకోవడం వలన, ఒక డే రొటీన్లో దానికి కూడా కొంత సమయం కేటాయించడం వలన, యూ విల్ డెఫినెట్లీ బీ మోర్ రిఫ్రెషింగ్, మోర్ ప్రొడక్టివ్ అండ్ మోటివేటెడ్. సో మీ హ్యాపీ హాబీ ఏంటి, అండ్ ఆ హ్యాపీ హాబీతోటి మీరు కంటిన్యూ చేస్తున్నారా లేదా హాబీని మిస్ అవుతున్నారా? యూ కెన్ కాల్ మీ ఆన్ 0402-323-0030, 0402-323-4821, and 0402-970-4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం, ఆ సూపర్ సాంగ్, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:30. సో ఇప్పుడు మనం ఉన్నాం హలో రెయిన్బోలో, మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమార్కిపేట మేడం.
1: నరసింహారెడ్డి గారు, ఎస్, ఎలా ఉన్నారండి?
2: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
1: సూపర్ అండి, సూపర్
2: మేడం. నాకైతే త్రీ హ్యాబిట్స్ ఉన్నాయి మేడం, అవి అయితే కంటిన్యూ ఇప్పుడు అడిగేది కదా కంటిన్యూ ఉన్నాయని చెప్పేసి కంటిన్యూ చేస్తాం మేడం. పొద్దున్న 5 గంటలు తేయడం, స్నానం చేసి వాకింగ్ వెళ్ళడం మేడం, మెయిన్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్. ఇంకోటి అక్కడనే గుడి దగ్గరనే చెట్లు ఉంటాయి, మంచి మంచి పక్షులు, ప్రకృతితోని కొద్దిగా మమేకం అవడం అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఆడ కూర్చొని మంచిగా పక్షుల సప్పుడు గాలి అది అంటుంటే కదా మేడం, శుభ్రంగా మంచిగా ఎంజాయ్ అవుతాం. దాంతో నాకేంటంటే హెల్త్ చాలా బాగుంటది మేడం. ఇప్పటి వరకు నాకేంటంటే ఒక టాబ్లెట్ అంటే ఇప్పుడు షుగర్ బీపీ ఉంటాయి కదా మేడం, అవి నాకు అసలే తెలియదు మేడం నాకైతే. ఇంకోటి దాని తర్వాత వచ్చిన తర్వాత అయితే ఇక థర్డ్ ఏంటంటే మ్యూజిక్ మేడం. మ్యూజిక్ అయితే కంటిన్యూ, ఎప్పుడే పాటలు గానీ ఏది ఏది ఉన్నా మంచిగా హాయిగా ఎప్పుడైనా వింటూ కాళ్ళు ఊపుతూ చేతులు ఊపుతూ ఎంజాయ్ చేస్తుంటాం మేడం. దీంతో నాకు ఏంటంటే హెల్తీగా ఉంటాం మేడం నేనైతే.
1: నైస్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇలాగే మీకు ఒక హ్యాపీ హాబీ ఉంటుంది కదా, సో ఆ హ్యాపీ హాబీని కంటిన్యూ చేస్తున్నారా లేదా మిస్ అవుతున్నారా? యూ కెన్ టాక్ టు ఆల్ ఆఫ్ us బై కాలింగ్ us ఆన్ 0402323 00 0402323481 and 0402970 4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్ తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:36 మనం ఉన్నాం హలో రెయిన్బోలో. మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో
1: హలో, నమస్కారం సత్య గారు.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: ఓలేటి ప్రభాకర్ రావు, ఫ్రమ్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
0: ప్రభాకర్ రావు గారు, ఎస్ చెప్పండి.
1: మా హ్యాబీస్ అలవాట్లలోని హ్యాపీగా పొందేది ఏమిటంటే ట్రిప్స్ కి వెళ్తుంటానమ్మా.
0: ట్రిప్ కి? ఓకే.
1: ట్రిప్ కి వెళ్తుంటే నాకు హాయిగా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ కొత్త కొత్త ప్రదేశాలు చూడడానికి వెళ్తుంటాను. దాని తర్వాత ఇంట్లో ఉంటేనేమో మన మనవలతోనే.
0: ఓకే.
1: మనవలతో గడుపుతుంటే అంతకన్నా హ్యాపీ ఇంకోటి ఉండదు. హైదరాబాద్కి వస్తే ఒక మనవడు మనవరాలు అక్కడ.
0: ఓకే.
1: బెంగళూరుకి వస్తేనేమో ఇద్దరు మనవలు.
0: ఓకే.
1: అలా కాలం గడిచిపోతున్నది.
0: ఓకే ఓకే.
1: హ్యాపీగానే అనిపిస్తుంది నాకైతే మాత్రం.
0: సూపర్ అండి.
1: ఓలేటి ప్రభాకర్ రావు, నమస్కారం సత్య గారు.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి ప్రభాకర్ రావు గారు. ఎస్, ట్రిప్స్ కి వెళ్ళడం, పిల్లలతోటి టైం స్పెండ్ చేయడం, ఇవి కూడా ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హాబీసే కదా. ఇలాగే మీకు హ్యాపీనెస్ ఇచ్చే హాబీస్ ఉంటాయి కదా, అవి ఏంటి అండ్ వాటితో మీరు కంటిన్యూ అవుతున్నారా లేదా వాటిని మిస్ అవుతున్నారా? యూ కెన్ కాల్ అస్ అండ్ షేర్ యువర్ మెమరీస్ విత్ అస్. యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402323 00 0402323 48 21 and 0402970 4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రేడియో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:41 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బోలో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: నమస్తే సత్య.
0: నమస్తే. సూపర్, మీరు ఎలా ఉన్నారండి? సూపర్.
1: నాకు ఒక్కటే సంతోషం ఏంటంటే నేను లోపల ఏదంటే బయటకు అదే మాట్లాడేస్తా.
0: ఓకే,
1: అది సంతోషం. నాకు ఏదుంటే అది చెప్పేస్తా.
0: మీరు ఫ్రీ అయిపోతారు,
1: బరువు ఉండదు, అందుకే హెల్త్ మంచి ఉంటది. ఇంకొకటి అదేంది, వంట చేసి పెట్టడం ఇష్టం, సంతోషం చాలా.
0: బ్యూటిఫుల్ గా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో మీకు హ్యాపీనెస్ నచ్చే హాబీ ఏంటి మీరు కూడా మాకు కాల్ చేసి చెప్పచ్చు ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో ఈ సూపర్ సాంగ్ వినేసేద్దాం, తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ಚಯ್ಯಾ ಚಯ್ಯಾ ಚಾಂಗುರೇ
1: ರೇ ಎಂಟ್ರೆ ಇದೆ, ಇದು ಪ್ರೋಮೋ ಸಾಂಗ್ ರಾ?
2: ಕರೆಕ್ಟ್ ಅನ್ನ ಕಾಣಿ ಪೆಲ್ಲಿ
1: ಐತೆ ರೇ. ಸುಂದರಾನಿಕಿ ಪೆಲ್ಲೈನಾ ಕಾಕಪೋಯಿನಾ ಏಮೈನಾ ಸೆಲೆಬ್ರೇಷನ್ ಇರಾ. ಹ್ಮ್, ನಮ್ಮಟ್ಲೇದಾ? కావాలంటే థియేటర్కి వచ్చాడు. ఇలా కొంచెం వాళ్ళకి చెప్పు.
3: హలో మ్యూజిషియన్స్, కొట్టండమ్మా.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:47 అయితే అయిపోయింది. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే.
1: నమస్కారం.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు కౌసల్య, హిమాచల్ నుంచి మాట్లాడుతున్నా.
0: కౌసల్య గారు,
1: చిన్న కొటేషన్ చెప్తా.
0: షూర్.
1: ప్రపంచంలో సత్యాన్ని మార్చే శక్తి ఎవరికి లేదుట, కానీ ఒక చిన్న సత్యం ప్రపంచాన్నే మార్చేస్తుంది.

0: ಓಕೆ.
1: ಇದು ತೋತದ ಅಟ್ಟ ಹಾವಿ ಉನ್ನಪ್ಪಳು ಆ ಪಂಚೆ ಈಗ ಹೋದಂಗೆ
0: ಅವನು
1: ತೋತದು.
0: ಕರೆಕ್ಟ್ ಕರೆಕ್ಟ್ ಕರೆಕ್ಟ್. ಸೂಪರ್ అండి,
1: ಹಲೋ.
0: చాలా ఎస్ అండి, వినిపిస్తుంది, చాలా
1: మాట్లాడి
0: బాగా
1: మీ వాయిస్
0: అవునా? వినిపిస్తుంది మీ
1: మీ
0: వాయిస్
1: వాయిస్ నాకు
0: చాలా క్లియర్.
1: వినిపించట్లేదు.
0: అవునా, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు కూడా వినిపించట్లేదా?
1: సార్
0: ఓకే
1: సమ్ టెక్నికల్ ఇదేమో ఒకవేళ.
0: ఓకే, ఇట్స్ ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, చాలా అద్భుతంగా చెప్పారు. వీ రియలీ ఎంజాయిడ్ లిస్నింగ్ టు యూ. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, సూపర్ సాంగ్. తర్వాత మళ్ళీ మన లాస్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:54 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో, మాట్లాడేసేద్దాం మన లాస్ట్ కాలర్ ఆఫ్ ద డేతో. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: నేను కుమార్ మాట్లాడుతున్నాను.
0: కుమార్ గారు
1: గుంటూరు నుంచి అండి.
0: గుంటూరు నుంచి. ఓకే, చెప్పండి, టాపిక్ విన్నారా?
1: టాపిక్ విన్నాను. నాకు ఇష్టమైన హాబీ సింగింగ్ అండి.
0: సింగింగ్? ఓకే, సో పాడుతూ ఉంటారు.
1: నాకు ఇష్టమైన హాబీ అదే, నేను ఇప్పటికీ సింగింగ్ చేస్తూ ఉంటాను అండి.
0: ఓ, మీరు ఇప్పటికీ
1: చర్చెస్ లో గొళ్ళల్లో అక్కడక్కడ చేస్తుంటాను.
0: ఓకే,
1: అలానే ట్రావెలింగ్ కూడా నాకు ఇష్టమైన హాబీ ఇది.
0: చెప్పండి కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో దాట్ వాస్ కుమార్ గారు ఫ్రమ్ గుంటూర్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ హలో రెయిన్బో ఫర్ ద డే. ఎస్, అందరు కాలర్స్తో, చాలామంది కాలర్స్తో మాట్లాడాము. అండ్ హ్యాపీనెస్ హాబీ అనేది ఒక బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద డే. కాబట్టి అందరు కాలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ హాబీస్ చెప్పారు, అండ్ వాటి వల్ల వాళ్ళకు వచ్చే ఆ హ్యాపీనెస్ గురించి చెప్పారు. దట్ ఈస్ సో సో బ్యూటిఫుల్ టు హియర్. అండ్ దిస్ ఈజ్ అ గుడ్ మోటివేషన్ టు రియలీ స్టార్ట్ సంథింగ్ యువర్ ఫేవరెట్ థింగ్ ఫర్ ఎవ్రీ సింగిల్ డే కదా. సో లెట్స్ ఎండ్ ఆర్ హలో రెయిన్బో విత్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బహుజనుల హక్కుల పోరాటంలో పాపన్న గౌడ్ వీరుడని కొనియాడారు. ట్యాంక్ బండ్కు వచ్చే ప్రతి పర్యాటకుడికి స్పష్టంగా కనిపించేలా ఈ స్థలాన్ని తానే స్వయంగా ఎంపిక చేశానని తెలిపారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025లో అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందనలు తెలిపారు. షూటింగ్లో ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్లో గాయత్రి గోపీచంద్ సాధించిన విజయాలు తెలంగాణకు దేశానికి గర్వ కారణమని పేర్కొన్నారు. ఈ నెల 25న నిజామాబాద్లో నేషనల్ టర్మరిక్ బోర్డు నిర్వహించే పసుపు మార్కెట్ లింకేజీ కార్యక్రమం, సునహరి మిట్టి అభియాన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, టర్మరిక్ బోర్డు చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి లోక్భవన్లో కలిసి ఆహ్వానించారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్ హైటెక్స్లో ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026ను ఈరోజు ప్రారంభించారు. 22A నిషేధిత జాబితా సమస్యపై 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 రిజిస్ట్రేషన్లు చేసినట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 22A జాబితా అప్లోడ్లో జరిగిన సాంకేతిక పొరపాట్లను ప్రభుత్వం సరిదిద్దుతోందని వివరించారు. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్ ఉంటారు. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. నారాయణపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్, నల్గొండ

రంగారెడ్డి, వరంగల్తో సహా 20కి పైగా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పసుపు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 8:07 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. ఎస్, ఎవ్రీడే తెలంగాణ ప్రోగ్రాంలో తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం, ఇలా మన తెలంగాణకి సంబంధించిన ఎన్నో విశేషాలు వింటూ ఉంటాం కదా. సో ఇవాళ తెలంగాణలో తెలంగాణ పండుగలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది బతుకమ్మ, బోనాల పండుగ, బోనాల సంబరాలు, పల్లె సంస్కృతి, జానపద కళలు, ఇవన్నీ ఇమీడియట్గా గుర్తొస్తూ ఉంటాయి. వీటన్నిటిలోనూ ఒక అద్భుతమైన పసుపు రంగు పువ్వు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అదే తంగేడు పువ్వు. తంగేడు పువ్వు మన తెలంగాణ రాష్ట్ర పుష్పం. ఇది కేవలం ఒక పువ్వు మాత్రమే కాదు, తెలంగాణ ఆడపడుచులకు ఆత్మీయతకు ప్రత్యేకతను, అనుబంధాలను, వీటన్నిటికీ ఒక సింబలైజింగ్గా కనిపించేదే ఈ తంగేడు పువ్వు. తంగేడు పువ్వు సాధారణంగా పొదలుగా పెరిగే మొక్కలకు పూస్తూ ఉంటుంది. పసుపు రంగులో చిన్న చిన్నగా చిన్న చిన్న పువ్వులుగా గుత్తులు గుత్తులుగా కనిపిస్తూ ఉంటాయి తంగేడు పువ్వులు. ఎండ ఎక్కువగా ఉన్నా లేదా నీరు తక్కువగా ఉన్నా అలాంటి ప్రాంతాల్లో కూడా పెరిగే సామర్థ్యం ఉంటుంది ఈ తంగేడు పువ్వుకి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా అలాగే నిలబడి ఉండడం అనేది మనకి తంగేడు పువ్వు నేర్పించే ఒక అద్భుతమైన పాఠం అనే చెప్పుకోవాలి. సో మన తెలంగాణ రాష్ట్ర పుష్పమైన తంగేడు పువ్వు గురించి తెలుసుకుందాం ఇవాళ మనం తెలంగాణ షోలో.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
3: on FM Rainbow 101.9.
4: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 8:20 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ షోలో. సో తంగేడు పువ్వు గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. తంగేడు పువ్వు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేదైతే బతుకమ్మే. బతుకమ్మను పేర్చేటప్పుడు తంగేడు పువ్వుకు చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. గునుగు, బంతి, చామంతి, గుమ్మడి పూలతో పాటు తంగేడు పూలతో బతుకమ్మను అందంగా అలంకరిస్తాం. పసుపు రంగులో ఉండే తంగేడు పూలు బతుకమ్మకు ఒక ప్రత్యేకమైన అందాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాయి. అందుకే తంగేడు పువ్వు లేకుండా తెలంగాణ బతుకమ్మను ఊహించడం కూడా కష్టమే. మన పల్లెల్లో ఒకప్పుడు ప్రతి ఇంటి దగ్గర, పొలాల గట్ల వెంట, రోడ్ల పక్కన తంగేడు మొక్కలు కనిపిస్తూ ఉండేవి. చిన్నప్పుడు పల్లెల్లో పెరిగిన వాళ్లకు ఈ తంగేడు పూలతో ఎన్నో మెమరీస్ ఉంటాయి కదా. తంగేడు పువ్వు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మన తెలంగాణ షోలో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:32 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మనం తెలుసుకుంటున్నాం తంగేడు పూల గురించి. తంగేడు పూలకు మన సంస్కృతిలో మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇది ప్రకృతిని పండగలతో భాగంగా చేసే శక్తి ఉన్న పువ్వే మన తంగేడు పువ్వు. మన పండగ కోసం ఖరీదైన అలంకారాలు అవసరం లేదు. మన చుట్టూ పెరిగే పూలనే తీసుకొని వాటితో ఒక అందమైన పండుగను చేసుకోవచ్చు అని ఇలాంటి తంగేడు పూలు చెప్తాయి. తంగేడు పువ్వు మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. అదేంటంటే అందం అంటే ఖరీదైనదే కావాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రేమిస్తే అదే నిజమైన అందాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఈ రోజుల్లో మనం కాంక్రీట్ బిల్డింగ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ డెకరేషన్స్ వీటన్నిటి మధ్య జీవిస్తున్నాం. కానీ మన తెలంగాణ ప్రత్యేకత మన సహజమైన పూలలో, చెట్లలో, పల్లె వాసనలో ఉంది. అందుకే తంగేడు మొక్కను కాపాడుకుందాం. అది కూడా మన బాధ్యతే కదా. మన రాష్ట్రానికి ఒక గుర్తింపునిచ్చిన ఈ తంగేడును, ఈ తంగేడు పువ్వును కేవలం బతుకమ్మ సమయంలోనే కాకుండా సంవత్సరం పొడవు

గుత సంరక్షించుకొని గుర్తుంచుకుందాం. సో తంగేడుపు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మన తెలంగాణ ప్రోగ్రాంలో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:46 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. బతుకమ్మలో కనిపించే ప్రతి తంగేడు పువ్వులో మన అమ్మమ్మల జ్ఞాపకాలుంటాయి, మన పల్లె జీవనం ఉంటుంది, మన ఆడపడుచుల ఆనందం ఉంటుంది, అసలు మన తెలంగాణ ఆత్మ ఉంటుంది కదా. ఇవాళ తెలంగాణలో మనం తంగేడు పూల గురించి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వు నిలిచింది. తంగేడు పువ్వు మన తెలంగాణ గర్వం, మన సంస్కృతికి ఒక అందమైన గుర్తింపు. కాబట్టి అలాంటి గొప్ప పువ్వుని, అలాంటి గొప్ప మొక్కని కాపాడుకునే బాధ్యత కూడా మనకుంటుంది. కాబట్టి వీలున్నంత మటుకు పూలను పెంచుతాం, తంగేడు పువ్వుని పెంచుతాం, మీకు నచ్చిన పూలని, ఒక చిన్న గార్డెన్ని. అసలు ఎంత బ్యూటిఫుల్ హోప్ని ఇస్తుంది కదా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ద డే. తంగేడు పువ్వు గురించి తెలుసుకున్నాం. తంగేడు పువ్వు మన తెలంగాణ రాష్ట్ర పుష్పం, మన గర్వం. సో తంగేడు పువ్వు గురించి బోల్డ్ అనే విశేషాలు తెలుసుకున్నాం. అండ్ దిస్ ఇస్ ఆర్ తెలంగాణ ఫర్ ద డే. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

శ్రోతలకు ఒక ముఖ్యమైన గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ BGL జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పా గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ STD కోడ్ 040 డైల్ చేసిన తర్వాత ఫోన్ నంబర్స్ 2324085223240853 2955-09-23 ఈ నంబర్లకు కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ PNG యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత మరియు ఆవశ్యకతల గురించి BGL అధికారులతో మీరే నేరుగా మాట్లాడవచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 9:04 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో ఒక డేని ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఆ డేలో మనం చేయాల్సిన పనులు, అది లిస్ట్అవుట్, ఆ పనులను లిస్ట్అవుట్ చేసుకోవడం, ఆ పనులను కంప్లీట్ చేయడం, ఇవన్నీ మనం జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కానీ మనం నెగ్లెక్ట్ చేసే ఒక విషయం ఉంది, అది ఆ డేని చాలా చాలా హై వెయిటేజ్ తోటి మేనేజ్ చేస్తుంది. అదే బ్రేక్స్. మనం డేని ఎంత గొప్పగా ప్లాన్ చేసుకుంటామో బ్రేక్స్ని కూడా అంతే గొప్పగా ప్లాన్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. సో అసలు బ్రేక్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి, ఇంత వెయిటేజ్ ఏంటి? ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మాట్లాడుకుందాం ఈ సూపర్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 9:15:51 అయితే అయిపోయింది. ఎస్, బ్రేక్ ఉన్న ఇంపార్టెన్స్ గురించి అయితే ఇందాక మాట్లాడుకుందామని అనుకున్నాం కదా. సో ఒక డేని ప్లాన్ చేసుకునేటప్పుడు బ్రేక్స్ని కూడా ప్లాన్ చేసుకోవాలి, అప్పుడే ఆ డే ప్రొడక్టివ్గా ఎండ్ అవుతుంది అంటున్నారు నిపుణులు. అంటే ఒక సింపుల్ ఫార్ములాని ఫాలో అవ్వమంటున్నారు వెన్ యూఆర్ ప్లానింగ్ అ డే. అదేంటి అంటే వర్క్, ఒక షార్ట్ బ్రేక్, అగైన్ బ్యాక్ టు వర్క్. ఈ రొటీన్ని ఫాలో అవ్వడం వలన వర్క్ కూడా ప్రొడక్టివ్గా తక్కువ సమయంలోనే కంప్లీట్ చేయగలిగే సామర్థ్యం మీ బ్రెయిన్కి ఈ బ్రేక్ వల్ల వస్తుందిట. కానీ ఇక్కడ ఒక చిన్న డేంజర్ కూడా ఉంది. ఆ డేంజర్ ఏంటి అంటే బ్రేక్ పేరుతో ఫోన్ తీసుకొని సోషల్ మీడియాలో అలా టైం గడిపేయడం బ్రేక్ కాదు. ఇక్కడ బ్రేక్ అంటే ఒక రిఫ్రెష్మెంట్, కానీ హైజాక్ కాదు. మీ టైంని మీకు తెలియకుండానే తినేసే బ్రేక్స్ని, అలాంటి ఆప్షన్స్ని అస్సలు ఎంచుకోకూడదు. కొంచెం వాక్ చేయడం, అలా వాటర్ తాగడం, కొంచెంసేపు అలా విండోలోంచి చూడడం, నేచర్తో టైం గడపడం, మీకు ఇష్టమైన హాబీకి టైం కేటాయించడం, ఇలాంటి చిన్న చిన్న షార్ట్ బ్రేక్స్ని ప్లాన్ చేసుకుంటే ఆ డే అనేది ఇంకా రిఫ్రెషింగ్గా, మోటివేటెడ్గా, యాట్ ద సేమ్ టైం ప్రొడక్టివ్గా అవుతుంది అంటున్నారు నిపుణులు. So on this note, this is your RJ Satya signing off for the day. Stay tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9.